శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 17వ రోజు, క్రీశకం 2026వ సంవత్సరం మే నెల 7వ తేదీ గురువారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 శ్రీ ఏ మురళీకృష్ణ శర్మ గారిచే వేదపట్నం. 6:15 భక్తిరంజన్లో గణేష్ పంచరత్నం వినాయక కీర్తనలు. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో తుంపర్ల సేద్యం గురించి కొన్ని వివరాలు. 7:00 సిద్దిపేట జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ పి రమేష్. 7:15 ఉదయ తరంగిణిలో ముందుగా శ్రీ పి రామాంజాచారి గారి కథానిక తలుపులమ్మ, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన జీర్ణకోశ వ్యాధులకు యోగా మరియు ప్రకృతి చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గార్ల గాత్రయుగళం. 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ. 10:00 వార్తల ముఖ్యాంశాలనంతరం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం. శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం గానం పుట్టిన వేళ, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 11:00 వార్తల ముఖ్యాంశాలనంతరం యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎస్వి సాయికుమార్ గారి గాత్రం. 11:30 సుగన్ సంగీత్లో పండిత్ జస్రాజ్ గారి భజన్స్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈరోజు 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన మహిళలచే పుస్తక సమీక్ష కార్యక్రమంలో భాగంగా ప్రేమ్చంద్ గారు రచించిన మానస్ సరోవర్ కథల సంపుటి, రచన శ్రీమతి వేణుమాధవి. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమాలు. ఇక మా సాయంత్ర ప్రసారాలలో ఈరోజు 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం సాయిళ్ళ తిరుపతి బృందంచే మల్లన్న కథ నుండి బండారిగడ్డ కథ ఒగ్గు కథ. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయస్త కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలలో లాభాల బాటలో పుచ్చకాయ సాగు గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి గౌతమి గారు వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారు వేసవిలో నేల సంరక్షణ, ఖరీఫ్ పంటకు సన్నద్ధం అనే అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ద్వారా రైతుల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 వార్తల ముఖ్యాంశాలనంతరం కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు అభివృద్ధికి సోపానాలు అనే అంశంపై బీజేపీ సీనియర్ నాయకులు

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంటు బోర్డు సభ్యులు శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారితో ప్రత్యేక సంభాషణ వింటారు. సంభాషించిన వారు శ్రీ గోపగుని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 కంట్రీ వైడ్ ప్లస్ ఇన్సైట్స్, ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి.

0: భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియం లక్నౌ. ద మ్యాచ్ విల్ స్టార్ట్ ఎట్ 7:30 PM. The government has debunked an image circulating on social media claiming that Union Home Minister Amit Shah has said that West Bengal will become a dry state from 30th of September. The fact check unit of the Press Information Bureau PIB informed that the image is fake and digitally edited. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి వేదపట్నం కార్యక్రమంలో శ్రీ అరుణాచల మురళీకృష్ణ శర్మ గారిచే వేదపట్నం విందాం.

అంతరహృదయ ఆకాశః తస్మిన్నయం పురుషో మనోమయః అమృతో హిరణ్మయః అంతరేణ తాలుకే య ఏష స్తన ఇవావలంబతే సేంద్రయోనిః యత్రాసౌ కేశాంతో వివర్తతే వ్యపోహ్య శీర్షకపాలే భూరిత్యగ్నౌ ప్రతితిష్ఠతి భువ ఇతి వాయౌ సువరిత్యాదిత్యే మహ ఇతి బ్రహ్మణి ఆప్నోతి స్వారాజ్యం ఆప్నోతి మనసస్పతి వాక్పతిశ్చక్షుష్పతి శ్రోత్రపతిర్విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశశరీరం బ్రహ్మా సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధమృతం ఇది ప్రాచీనయోగ్యోపాస్వా పృథివ్యంతరిక్షంద్యౌర్దిశో వాంతరదిశా అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి ఆప ఓషధయో వనస్పతయ ఆకాశ ఆత్మా ఇత్యధిభూతం అథాధ్యాత్మం ప్రాణో వ్యానోపాన ఉదాన సమాన చక్షుశ్రోత్రం మనోవాక్త్వక్ చర్మమాగుం సగ్గుస్నావాస్థిమజ్జా ఏదతధివిధాయ ఋషిరవోచత్ పాంక్తం వా ఇదగుం సర్వం పాంక్తేనైవ పాంక్తగ్ స్పృణోతీతి ఓమితి బ్రహ్మా ఓమితి ఇదగుం సర్వం ఓమిత్యేతదనుకృతిః స్మ వా అప్యోశ్రావయేత్యాశ్రావయంతి ఓమితి సామాని గాయంతి ఓగుం షోమితి శస్త్రాణి శగుంసంతి ఓమిత్యధ్వర్యుః ప్రతిగరం ప్రతిగృణాతి ఓమితి బ్రహ్మా ప్రసౌతి ఓమిత్యగ్నిహోత్రమను జానాతి ఓమితి బ్రాహ్మ

తపశ్చస్వాధ్యాయ ప్రవచనే చ దమశ్చస్వాధ్యాయ ప్రవచనే చ శమశ్చస్వాధ్యాయ ప్రవచనే చ అగ్నయశ్చస్వాధ్యాయ ప్రవచనే చ అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యమితి సత్యవచారాథీతరః తప ఇతి తపోనిత్యః పౌరుషిష్టిః స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్యః తద్ధి తపస్తద్ధి తపః అహం వృక్షస్య రేరివ కీర్తిః పృష్ఠం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుం సవర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం వేదమనోచ్యాచార్యోంతే వాసిన మనుషాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేచ్ఛీః సత్యాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ.

కానీ కృష్ణయజుర్వేదంలో విశేషమైనటువంటి తైత్తిరీయ ఆరణ్యకంలో భాగంగా ఈ శిక్షా ఉపనిషత్తు విద్యార్థుల యొక్క ప్రవర్తనని ఎలా ఉండాలో చెబుతూ ఉన్నది. ఇది ఋషి ప్రోక్తము మాతృదేవో భవ పితృదేవో భవ, తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఆచార్యుడి ఆధీనంలో ఉంటూ వేదమని అట్లాగే తన ధర్మాన్ని ఆ విద్యార్థి నిరంతరం ఆచరిస్తూ ఉండాలి. ఇది శాస్త్ర ప్రమాణము, వేదవచనము.

వేదపఠనం కార్యక్రమంలో శ్రీ అరుణాచల మురళీకృష్ణ శర్మగారిచే వేదపఠనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజనిలో గణేష పంచరత్నం వినాయక కీర్తనలు విందాం.

భక్తిరంజని కార్యక్రమంలో గణేష పంచరత్నం వినాయక కీర్తనలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी. पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: పొలం పళ్ళు కార్యక్రమంలో ఇప్పుడు వినండి తుంపర్ల సేద్యం గురించి కొన్ని వివరాలు.
3: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిపుణులు తుంపర్ల సేద్యం గురించి మన రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, మానవ స్థితిగతులు, జీవన శైలి దృష్ట్యా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ ఆశించిన స్థాయిలో పంటల ఉత్పత్తిని ఉత్పాదకతను సాధించడమే కాకుండా ఉత్పాదకత వ్యయాన్ని తగ్గించి సుస్థిరమైన అభివృద్ధి సాధించడం ముఖ్య ఉద్దేశం. అధిక దిగుబడులు సాధించాలంటే పంటలకు అధికంగా నీరు అందించాలన్నది రైతుల అపోహ. అలా కాకుండా పంటకు కావలసిన సమయంలో తగినంత మోతాదులో సరైన రీతిలో మొక్క భాగంలో నీరు అందించినప్పుడు అధిక దిగుబడులు పొందవచ్చు. సాంప్రదాయ పద్ధతులలో నీటిని పారించడం వలన సాధారణంగా మొక్కలకు కాకుండా భూమికి నీరు ఇవ్వడం జరుగుతుంది. పంటకు అందించిన నీటిలో 35-40% మాత్రమే పంట ఉపయోగించుకుంటుంది. మొక్కలకు కావలసిన దానికన్నా అధిక మోతాదులో నీరు ఇవ్వడం వలన మొక్కల వేర్లకు ప్రాణవాయువు సరిగా అందక మొక్కల ఎదుగుదల నిలిచిపోతుంది. కాబట్టి సాగునీటి వృధాను అరికట్టి వినియోగ సామర్థ్యాన్ని పెంచాలంటే సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను ఆచరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీటిలో తుంపర్ల సేద్యం ఒకటి. ఈ పద్ధతి ద్వారా నీటిని పెట్టడం వలన 85-90% వరకు నీటి వినియోగ సామర్థ్యము పెరుగుతుంది. పంట పొలంలో నీటిని తుంపర్లుగా వర్షం వలె మొక్కలు భూమి ఉపరితలంపై విరజిమ్మడాన్ని తుంపర్ల సేద్యము, జల్లు సేద్యము అంటారు. ఈ విధానంలో నీటిని 1 సెంటీమీటర్కు 1.5-3 kg పీడనంతో పైపులో ప్రవహింపచేసినప్పుడు ఆ నీరు పైపులపై అమర్చబడిన స్ప్రింక్లర్ నాజిల్ గుండా తుంపర్లుగా విడిపోయి వర్షపు జల్లులుగా నేలపైన పడుతుంది. స్ప్రింక్లర్ల పద్ధతిలోని అతి ముఖ్య భాగాన్ని స్ప్రింక్లర్ హెడ్ అంటారు. దీనిలో 2 రంధ్రాలుంటాయి. ఒక రంధ్రము సైజు 4-5.6 mm వరకు, రెండవది 3.13 mm ఉంటుంది. స్ప్రింక్లర్ల హెడ్ సామర్థ్యం పంపు అందజేసే పీడనాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ పీడనం కలది 2 సెంటీమీటర్స్ (2-4 kg), తక్కువ పీడనం కలది 0.34-2.72 kg వరకు పనిచేస్తాయి. ఎక్కువ పీడనం గలది 35 మీటర్ల వ్యాసం కలిగిన నేలను తడపగలదు. తక్కువ పీడనం కలది 30 మీటర్ల వ్యాసం గల నేలను తడపగలదు. స్ప్రింక్లర్ నాజిల్ నుండి వెదజల్లబడే నీటి బిందువుల పరిమాణం పైపులోని పీడనం వల్ల మారుతుంటుంది. పీడనం తక్కువగా ఉన్నట్టయితే నీటి బిందువులు

0: స్ప్రింక్లర్ నాజిల్ ద్వారా పెద్ద పరిమాణములో విడుదలవుతాయి. అట్టి పరిస్థితులలో పంటకు నేలకు హాని కలుగుతుంది. అందుచేత అవసరమైన పీడనముతో స్ప్రింక్లర్ల పద్ధతిని నడపాలి. స్ప్రింక్లర్ల పద్ధతిని అమర్చుకునే విధానాలు ఈ విధంగా ఉంటాయని మనకు నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. శాశ్వతంగా ప్రధాన ఉప ప్రధాన పైపు లైన్లను లాటరల్స్ ను భూమిలో పాతిపెట్టి కదిలించేందుకు వీలు లేకుండా అమర్చుకోవాలి. రెండో పద్ధతి కొంతవరకు శాశ్వతంగా అమర్చే పద్ధతి. దీనిలో ప్రధాన పైపులు మాత్రమే భూమిలో ఉండి మిగతా పరికరాలు కదిలించేందుకు వీలవుతుంది. మూడో పద్ధతి తాత్కాలికంగా అమర్చే పద్ధతి. ఈ పద్ధతిలో అన్ని పరికరాలను ఒక పొలం నుండి మరొక పొలానికి తీసుకుని పోయి అమర్చుకోవటానికి వీలవుతుంది. స్ప్రింక్లర్ రకాలు. స్ప్రింక్లర్లలో వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంపాక్ట్ స్ప్రింక్లర్స్ గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. తక్కువ పరిధి కలిగిన ఈ స్ప్రింక్లర్లు సెంటీమీటర్ స్క్వేర్ కు 2 నుండి 5 కేజీల పీడనంతో పనిచేస్తాయి. ఈ రకం స్ప్రింక్లర్లు వేరుశెనగ, గోధుమ, ప్రొద్దుతిరుగుడు, ఆకుకూరల పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఇవి గంటకు 1200 నుండి 4000 లీటర్ల నీటిని విడుదల చేస్తాయి. మైక్రో స్ప్రింక్లర్ లేదా మైక్రో జెట్స్. ఉద్యానవన పంటలు, తోట పంటలకు ఈ తరహా స్ప్రింక్లర్లు అనుకూలం. సెంటీమీటర్ స్క్వేర్ కు 2 కేజీల తక్కువ పీడనంతో పనిచేస్తాయి. గంటకు 20 నుండి 500 లీటర్లు నీటిని విడుదల చేస్తాయి. తర్వాత జెట్ స్ప్రింక్లర్స్. ఇవి ఎక్కువ పరిధి గల రెయిన్ గన్ స్ప్రింక్లర్స్. సెంటీమీటర్ స్క్వేర్ కు 5 కిలోల అధిక పీడనముతో పనిచేస్తాయి. నీటి విడుదల గంటకు 6000 నుండి 18000 లీటర్లు వరకు ఉంటుంది. గడ్డి, ఆహార ధాన్యపు పంటలలో వాడుకోవచ్చు. పాపప్ స్ప్రింక్లర్ల గురించి. మధ్య రకం పీడనం అనగా సెంటీమీటర్ స్క్వేర్ కు 2 నుండి 5 కేజీల ప్రెజర్ తో పనిచేస్తాయి. ఈ రకం స్ప్రింక్లర్లు ల్యాండ్స్లలో, పచ్చికలలో, గోల్ఫ్ కోర్సులలో వాడతారు. నీటి విడుదల గంటకు 500 నుండి 5000 లీటర్లు ఉంటుంది. రెగ్యులేటెడ్ స్ప్రింక్లర్లు. ఈ రకం స్ప్రింక్లర్లు ఎగుడు దిగుడు లేదా ఎత్తు పొలాలు ఎక్కువగా ఉన్న నేలలో వాడతారు. తర్వాత పాట్ సర్కిల్ స్ప్రింక్లర్స్. నేల అంచుల్లో ఒక పక్క మాత్రమే అర్ధవలయం తడిచే విధంగా వీటిని వాడతారు. తర్వాత పర్ఫోరేటెడ్ పైపులు. పచ్చికలలో, ల్యాండ్స్ లో ఎక్కువగా వాడుతుంటారు. స్ప్రింక్లర్ల పద్ధతి వల్ల మనకు ఎటువంటి లాభాలు సమకూరుతాయి అని రైతు సోదరులకు తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు, నిపుణులు. స్ప్రింక్లర్ పద్ధతిలో సాంప్రదాయ నీటి పారుదల విధానములో వలె పొలములో నీరు పారించేందుకు కాలువలు, గట్లు ఏర్పాటు చేయనవసరం లేదు. అందువలన భూమి నష్టపోకుండా పంటను పొలం మొత్తం సాగు చేయవచ్చు. సాంప్రదాయ నీటి పారుదల విధానములో నీరు కాలువల గుండా పారినప్పుడు పక్కలకు ఇంకి 35% పైగా నీరు వృధా అవుతుంది. స్ప్రింక్లర్ పారుదల పద్ధతిలో అటువంటి నష్టం ఉండదు. పంటకు తరచూ అవసరమయ్యే పరిమాణంలో నీటిని అందించడం వలన ఎదుగుదల బాగా ఉండి 5 నుండి 20% వరకు మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడి సాధించవచ్చు. స్ప్రింక్లర్ పద్ధతిలో నీటిని భూమి లోపల పొరలోకి చొచ్చుకొని పోకుండా అవసరమైనంత లోతుకు మాత్రమే ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఇసుక నేలలో సమర్థవంతంగా నీటి యాజమాన్యం చేపట్టవచ్చు. మొక్కలకు అవసరమైనంత నీటిని ఎక్కువ సార్లుగా తక్కువ మోతాదులో ఇవ్వవచ్చు. స్ప్రింక్లర్లో ఉత్పన్నమయ్యే మృదువైన నీటి తుంపర వలన భూమిపై అధికంగా నీరు నిల్వ ఉండదు. మట్టి గడ్డ కట్టదు. అవసరమైన నిష్పత్తిలో గాలి, నీరు భూమిలో ఉంటూ విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. తద్వారా అధిక దిగుబడి సాధ్యమవుతుంది. ఎగుడు దిగుడుగా ఉన్న నేలలను, నీటి వసతి కన్నా ఎత్తులో ఉన్న భూములను కూడా సాగు చేసుకోవచ్చు ఈ స్ప్రింక్లర్ల పద్ధతి వల్ల. నీరు తుంపర్లుగా పడుట వలన పరిసరాలు చల్లబడి అధిక ఉష్ణోగ్రత నుండి పంటలను కాపాడవచ్చు. స్ప్రింక్లర్ల వ్యవస్థ ఖర్చు వివరాలు ఈ విధంగా మనకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు తెలియజేస్తున్నారు. స్ప్రింక్లర్ వ్యవస్థను అమర్చేందుకు 1 ఎకరాకు సుమారు 5000 నుండి 5600, 2 ఎకరాలకు 6000 నుండి 7000, 3 ఎకరాలకు 9000 నుండి 10000, 4 ఎకరాలకు 11500 నుండి 12000 ఖర్చు అవుతుంది.
1: పొలం పనుల కార్యక్రమంలో తుంపర్ల సేద్యం గురించి కొన్ని వివరాలు విన్నారు.

పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరిగే సమావేశాలకు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మెరుగైన పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై ఈ సమావేశాల్లో సమీక్ష జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర 10 సూత్రాలు, జిల్లాల వారీగా వృద్ది, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులు, ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాలపై చర్చించనున్నారు. పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తెలియజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు సాగుకు విస్తృత అవకాశాలపై సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో అమరావతి నుంచి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాల మహిళలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం కల్పించేలా సముద్రపు నాచు సాగుపై ఆర్థిక నమూనా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫార్మా, పోషకాహార ఉత్పత్తుల్లో నాచు కీలక ముడి సరుకుగా మారే అవకాశముందని, సముద్ర వనరుల ద్వారా సంపద సృష్టికి ఇది గొప్ప ప్రత్యామ్నాయం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రితో నిన్న ముఖ్యమంత్రి సమావేశమై ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. 38,595 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7 కారిడార్లతో కూడిన 2వ దశ నివేదికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేశామని, దాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో ప్రయాణికుల సౌకర్యం కోసం మెట్రో విస్తరణ అత్యవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాకినాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు అభినందన సభలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు బాలల హక్కుల పరిరక్షణపై ఆధారపడి ఉందన్నారు. బేటీ బచావో, బేటీ పడావో వంటి పథకాలు, చట్టాల్లో మార్పులతో బాలల హక్కుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సతీకుమార్ తెలియజేస్తూ,
1: బాలల హక్కుల్ని, బాలల జీవితాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వాలు అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే 2016లో చైల్డ్ లేబర్ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాలల్ని, బాలల హక్కుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బాలిక భవిష్యత్తును నిర్మించినట్లయితే ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టినట్టు అవుతుంది. ఒక కుటుంబాన్ని నిలబెడితే ఈ సమాజం కూడా నిర్మాణం అవుతుంది. దాని అనుగుణంగా మనకు ఏదైతే లక్ష్యాన్ని మనకు పెట్టారో వికసిత భారత్ 2047, ఆ రకంగా బాలికల భవిష్యత్తు నిర్మించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న విషయంలో సమాజం కూడా భాగస్వాములు కావాలా.

0: ఒక లక్ష్యాన్ని మనం చేరడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం.
1: ప్రకృతి సేద్యం విధానంలో విభిన్న పంటలను పండించడం ద్వారా రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు సరైన ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఆకాశవాణి హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: హీట్ వేవ్ వల్ల మైనర్ నుంచి మేజర్ వరకు మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద బాడీ, అంటే ప్రతి ఒక్క శరీరము డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన కొత్త టోల్ ప్లాజాను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పర్యాటక అభివృద్ది ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పేర్కొంటూ,
4: కొండను ఎక్కువ పార్కి తయారు చేయడం కోసం నిధులు కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగా టోల్ గేట్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారనే విషయం కూడా తెలియజేస్తూ, వచ్చిన ప్రజలందరి కోసం ఇక్కడ ఒక మంచి పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ట్యాంకీలు, దాని విధంగా కాటేజెస్, బర్డ్స్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ఈ విధంగా అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మన ప్రాంతాన్ని టూరిజం ఒక పక్క అన్ని విధాలుగా మనం డెవలప్ చేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం.
1: తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన నిన్న ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బీఆర్ నాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల ఖర్చును 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. త్వరలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
5: వర్ధనపల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి 55 లక్షలు ఆర్థిక సహాయం చేసేందుకు అంగీకారం. అదేవిధంగా అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నపిల్లలకి ఇస్తున్నటువంటి కిట్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలోని వరాహస్వామి విశ్రాంతి భవనం 1.61 కోట్లతో మరి అభివృద్ధి పనులు చేయటకు ఆమోదం తెలుపడం జరిగింది.
1: అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్టంలో పలు జిల్లాల్లో వర్షాల వల్ల పంట నష్టంపై జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిన్న మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సంరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవసరమైన టార్పాలిన్లు తక్షణం అందుబాటులోకి తీసుకురావాలని, తడిసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని మంత్రి సూచించారు. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలో ఎండ తీవ్రత కొంత తగ్గినప్పటికీ వేడి, ఉక్కపోత కొనసాగుతున్నాయని పేర్కొంది. కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, పోలవరం జిల్లాలో 4 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని

0: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక డాక్టర్ గణేష హెగడే. అథ వార్తాః. భారత వియత్నాం దేశయోర్మధ్యె డిజిటల్ ప్రౌద్యోగికీ దుర్లభ ఖనిజాః చికిత్సా వినిమయనం సార్వజనిక క్షేత్రస్య లేఖా పరీక్షా డిజిటల్ వ్యవహారః సంస్కృతిః పర్యటనం ఇత్యాదిషు బహువిధ క్షేత్రేషు సంధయః కృతాః. నవదిల్ల్యాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అథ వియత్నాం రాష్ట్రపతిః టోలాం ఇత్యనయోర్మధ్యె ద్విపక్షీయ వార్తాయాః అనంతరం సంధి విజ్ఞప్తిపత్రేషు హస్తాక్షరాణి కృతాని. సంయుక్త వక్తవ్యే ప్రధానమంత్రిణా శ్రీమోదినా ప్రోక్తం యత్ వ్యాపక విమర్శానంతరం పక్షద్వయేన స్వసంబంధం వర్ధిత వ్యాపక రణనీతిక సహయోగ పర్యంతం అగ్రే సాధయితుం నిర్ణయః కృతః.
2: कनेक्टिविटी और कैपेसिटी बिल्डिंग के साथ साथ सिक्योरिटी सस्टेनेबिलिटी और सप्लाई चेन रिजिलियंस हर क्षेत्र में हमारा सहयोग नए स्तर पर पहुंचेगा. भारत और वियतनाम का बायलेटरल ट्रेड पिछले एक दशक में डबल होकर 16 बिलियन डॉलर तक पहुंच चुका है. 2030 तक इसे 25 बिलियन डॉलर तक पहुंचाने के लिए हमने आज कई महत्वपूर्ण निर्णय लिए हैं.
1: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముహు హ్యః సాయం రాష్ట్రపతి భవనే స్వస్య వియత్నాం సమకక్షస్య టోలాం ఇత్యస్య స్వాగతం కృతవతీ. ఆగంతుకస్య గణమాన్యస్య సమానార్థం సా భోజమపి ఆయోజితవతీ. రాష్ట్రపతి అవదత్ యత్ భారత వియత్నాం సంబంధస్య ఉన్నత వ్యాపక రణనీతిక సహయోగస్య అభివర్ధనం న కేవలం ద్విపక్షీయ సహకార్యస్య గతిం ప్రదాస్యతి అపితు క్షేత్రే శాంతి సమృద్ధౌ అపి యోగదానం కరిష్యతి. రక్షామంత్రి రాజనాథ్ సింహ ఏవం రక్షా ప్రముఖ జనరల్ అనిల్ చౌహాణ అద్య జైపురే సంయుక్త సేనాపతి సమ్మేళనస్య ద్వితీయ సంస్కరణస్య శోభాం వర్ధయిష్యతః. ద్విదివసీయ సమ్మేళనస్య అస్య ముఖ్య విషయో వర్తతే నూతన క్షేత్రేషు సైన్యక్షమతా ఇతి. ఏకస్మిన్ ఉద్వేగకర ఘటనాయాం పశ్చిమబంగాళస్య ఉత్తర చతుర్వింశతిః పరగణమండలస్య మధ్యగ్రామే భాజపాదలస్య నేత సువేందు అధికారీ ఇత్యస్య నికట సహాయకః చంద్రనాథరథః అజ్ఞాత ఆక్రమణకారిభిః భుషుండికయా ప్రహృతః. సమాచారానుసారం గతరాత్రౌ దోహరియా నగరే మోటార్ బైక్ చాలకాః దుష్టాః ఆతతాయినః తస్య కార్యానస్య ఉపరి యథేచ్ఛం గోళికా ప్రహారం కృతవంతః. చంద్రనాథం తత్క్షణమేవ స్థానీయ చికిత్సాలయే ప్రేషితః పరంతు సః మృతః ఇతి ఘోషితః. తస్య చాలకః బుద్ధదేవ బేరా అపి గోళికాభిః బహుధా వ్రణితః అథ గంభీరస్థితౌ కోల్కతా చికిత్సాలయే స్థానాంతరితః వర్తతే. బిహారస్య ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అద్య తస్య మంత్రిమండలస్య విస్తారం కరిష్యతి. పటనానగరస్య గాంధీ మైదానం ఇత్యత్ర అద్య మధ్యాహ్నే ద్వాదశవాదనె ఆయోజిష్యమాణే శపథగ్రహణ సమారోహే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః ఎన్డీఏ ఇతి రాష్ట్రీయ ప్రజాతాంత్రిక ఘటబంధనస్య అనేకే వరిష్ట నేతారః చ భాగం గృహీష్యంతి. అస్మాకం సంవాదదాత్ర సూచితం యత్ పూర్వ సర్వకారే అనుసృతస్య సూత్రస్య ఆధారేణ మంత్రిమండల విస్తారః క్రియతే. ప్రాయః 15 భాజపా విధాయకాః 14 జేడీయూ విధాయకాః మంత్రిరూపేణ శపథం గ్రహీతుం శక్నువంతి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః హ్యః పరమాబీరో ఇత్యత్ర తస్య సూరినాం సమకక్షేన మెలవిన్ బోబా ఇత్యనేన సహ మిలితవాన్. భారతీయ సూరినాం ప్రతినిధి మండలాని నవమ సంయుక్త ఆయోగ సభాయాం భారత సూరినాం సంబంధానాం వ్యాపక సమీక్షాయాః ఆయోజనం కృతవంతః. ఐపీఎల్ ఇతి 20 ప్రతివింశతి క్రికెట్ లీగ్ ప్రతిస్పర్ధాయాం

0: हाँ
1: ఆకాశవాణి శ్రీ పి రమేష్ అందించిన సిద్దిపేట జిల్లా సమాచార లేఖ వింటారు.
2: 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను రూపొందించింది. దీని ద్వారా ఎవరైనా స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వివరాల నమోదుకు మొత్తం 9 దశలు ఉంటాయని, సంబంధిత పోర్టల్లో లాగిన్ అయి కుటుంబ వివరాలతో పాటు సాఫ్ట్వేర్ అడిగే 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలని సూచించారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే SEID ను జనాభా లెక్కల కోసం ఇంటికి వచ్చే అధికారులకు చూపిస్తే వారు నమోదు ప్రక్రియలో మీ వివరాలను ఆమోదిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. సిద్దిపేట జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల విద్యార్థులకు జిల్లా నైపుణ్యాభివృద్ది ఉపాధి పథకాలపై ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రతి విద్యార్థి తనలోని నైపుణ్యాలను గుర్తించి విద్యా ఎంచుకున్న రంగంలో ఉపాధి అవకాశాలను సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ కె హేమవతి తెలిపారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఏం చదవాలి, త్వరగా ఉపాధి పొందడానికి ఎలాంటి నైపుణ్యాలను అలవర్చుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఇంటర్, డిగ్రీ వంటి సాధారణ కోర్సులతో పాటు నైపుణ్యాధారిత కోర్సులు కూడా త్వరగా ఉపాధి కలిగించగలవని వివరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సామాజికంగా ఆర్థికంగా అనేక అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ తన సంకల్పంతో ఉన్నత స్థాయికి ఎదిగి కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్ హైమవతి కొనియాడారు. అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరించి సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు. ఆయన జీవితం నుంచి మంచి విలువలను స్వీకరించి సమాజ సేవలో ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు, క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమవతి అధ్యక్షతన జిల్లా వెట్లాండ్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చెరువుల విస్తీర్ణాన్ని మండలాల వారీగా రికార్డులను పరిశీలించి మ్యాపింగ్ చేయాలని సర్వే అధికారులకు ఆదేశించారు. చెరువుల డిజిటల్ మ్యాపింగ్, లోతు, వర్షపాతం, చేపల పెంపక సామర్థ్యం, భూగర్భ జలాలు, భూ రికార్డులు, నీటి నాణ్యత వంటి వివరాలను అటవీ, నీటిపారుదల, మత్స్యశాఖల సమన్వయంతో సేకరించాలని సూచించారు. చెరువులను సంరక్షించి పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ది చేయాలని తెలిపారు. వెట్లాండ్ సంరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకుని నీటి కాలుష్యాన్ని నివారించాలని, అడవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మహిళా భద్రత, గృహహింస నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. గృహహింస నిరోధక చట్టం, వేధింపులకు వ్యతిరేక చట్టాలపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, షీ టీమ్స్ సేవలు, డయల్ 100 వినియోగంపై సూచనలు చేశారు. బాల్య వివాహాలు, సైబర్ వేధింపులు, వరకట్న వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచించారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 419 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హైమవతి తెలిపారు. మిల్లుల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం దిగుమతి చేసుకోవాలని మిల్లర్ యజమానులను ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతం నిర్దిష్ట ప్రమాణాలకు వచ్చిన తర్వాత తాలు తీసి సమర్పిస్తేనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు సూచించారు. సిద్దిపేట జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగ మిత్ర మెగా జాబ్ మేళా 2026 నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 65 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాల్లో ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఐటీ, ఫార్మా, టెక్నికల్, స్కిల్డ్ వర్క్, సేల్స్, సర్వీసెస్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 2000 మందికి పైగా అభ్యర్థులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించగా ఇంటర్వ్యూల అనంతరం 624 మంది ఎంపికయ్యారు. ఎంపికైన వారికి సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ నియామక పత్రాలు అందజేశారు.
1: శ్రీ పి రమేష్ అందించిన సిద్దిపేట జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వియత్నాం అధ్యక్షుడు టో లాం నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. రైతులు ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. భారత్, వియత్నాం దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వియత్నాం అధ్యక్షులు టో లాం మధ్య చర్చల అనంతరం డిజిటల్ సాంకేతికత, అరుదైన భూమూలకాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం మొదలైన రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ చర్చల సందర్భంగా ఉభయ నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భౌగోళిక విషయాల్లో పరస్పర ప్రయోజన సంబంధమైన అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: భారత్ ఔర్ వియత్నాం కా బైలేటరల్ ట్రేడ్ పిచ్లే ఏక్ దశక్ మే డబల్ హోకర్ 16 బిలియన్ డాలర్ తక్ పహుంచ్ చుకా హై. 2030 తక్ ఇసే 25 బిలియన్ డాలర్ తక్ పహుంచానే కే లియే హమ్నే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై.
1: వియత్నాం అధ్యక్షులు మాట్లాడుతూ, భారత్తో తమ దేశానికి 50 ఏళ్ల సంబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. వియత్నాం అధ్యక్షులు టో లాం నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము టో లాంకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గౌరవార్థం విందిచ్చారు. భారత్, వియత్నాం మధ్య ద్వైపాక్షిక సంబంధాలు శాంతి శ్రేయస్సుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యాటక రంగాల్లో సంబంధాలు విస్తరించాయని, ప్రస్తుత పర్యటనలో అరుదైన ఖనిజాలు, డిజిటల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య వంటి కీలక రంగాల్లో ఒప్పందాలు జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన దశాబ్ద కాలంలో ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా వృద్ధి చెందిందని, దీన్ని మరింత విస్తరించేందుకు భారత్ సుముఖంగా ఉందని తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కొత్త రంగాల్లో సైనిక సామర్థ్యం అనే ఇతివృత్తంతో 2 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. సైబర్ స్పేస్, కాగ్నిటివ్ వార్ఫేర్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఎదురయ్యే సవాళ్లు అధిగమించేందుకు ఈ సదస్సు కీలకంగా నిలుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ నిన్న పరమరిబోలో సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బోవాతో సమావేశమయ్యారు. 9వ జాయింట్ కమిషన్ సమావేశంలో భాగంగా ఇరు దేశాల ప్రతినిధులు భారత్ సురినామ్ సంబంధాలపై చర్చలు జరిపారు. అనంతరం జైశంకర్ మాట్లాడుతూ, ఈ చర్చల్లో ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, అభివృద్ధి, సహాయం, అలాగే సామర్థ్య పెంపుదల, ఆరోగ్యం, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల మెరుగుదలపై దృష్టి సారించామని తెలిపారు.
3: We have a deep and trusted relationship because it rests on the foundation of a strong people-to-people connect. India appreciates that Suriname is today poised to take big steps forward in its developmental journey. In the past, India has collaborated on setting up transmission lines, renovation of water pumping stations, establishment of a steel rolling mill, supply of hydraulic excavators, etc. We are open to offering new lines of credit for projects that the Suriname government deems important and appropriate.
1: రైతులు ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో పండ్ల ఎగుమతిదారులతో మాట్లాడుతూ, దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, ప్రాసెసింగ్, ఎగుమతులు ప్రోత్సహించడమే 2 రోజుల ఫ్రూట్ హారిజాన్

26 కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. పండ్ల రంగానికి దిశానిర్దేశం చేసేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులను ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం కృషి చేస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జలజీవన్ మిషన్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో మిజోరాం, లద్దాఖులతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి వి సోమన్ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. ఈ సందర్భంగా సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, జలజీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో గృహానికి నాణ్యమైన తాగునీరు క్రమం తప్పకుండా అందించడం ఈ ఒప్పంద ప్రధాన ఉద్దేశమని, 2028 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు హర్ ఘర్ జల్ అందించే లక్ష్యంతో ఇదో కీలకడిగని పేర్కొన్నారు. మిజోరాం సాధించిన ప్రగతిని అభినందిస్తూ ప్రజల భాగస్వామ్యంలో సంస్కరణలు తేవాలని కోరారు. నీటి సరఫరా వ్యవస్థల్లో ఉపాధి హామీ వంటి పథకాలు అనుసంధానిస్తూ జల్ సంచయ్, జన్ భాగీదారీకి ప్రాధాన్యత ఇవ్వాలని మిజోరం లద్దాఖులను కోరారు. దీనికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీలో 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం దేశవ్యాప్త వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 4 నూతన కార్మిక కోడ్ల ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రసాయనాలు, విషపూరిత పదార్థాలు, భారీ యంత్రాలు నిర్వహించే ప్రమాదకర పనుల్లో నిమగ్నమైన కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తామన్నారు. హర్యానాలో చండీమందిర్ కమాండ్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళ కుటుంబ సభ్యుల అవయవదానంతో 4 ప్రాణాలు కాపాడారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత సైన్యంలో పనిచేస్తున్న ఒక కల్నల్ భార్య బ్రెయిన్ హెమరేజ్ కారణంగా మే 2వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఆమె భర్త, 2 కుమార్తెలు గుండె, మూత్రపిండాలు, కాలేయం, క్లోమగ్రంథిని దానం చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో 14 ఏళ్ల బాలుడితో సహా 4 ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు పునర్జన్మ లభించింది. ఈ అవయవాలు చండీగఢ్ PGIMER ఆర్మీ హాస్పిటల్, అపోలో ఆసుపత్రులకు తరలించారు. పౌరులందరూ అవయవదానానికి ముందుకు రావాలని మంత్రిత్వ శాఖ కోరింది. పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యం గ్రామ్లో బీజేపీ నేత సువేందు అధికారి సన్నిహితుడు చంద్రనాథ్ రద్దును గుర్తులేని దుండగులు కాల్చి చంపారు. బైకులపై వచ్చిన 8 దుండగులు ఆయన కారుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. చంద్రనాథ్ గుండె, పొత్తి కడుపులకు బుల్లెట్ దూసుకుపోవడంతో ఆసుపత్రికి తరలించలోపే మృతి చెందారు. ఆయన డ్రైవర్ బుద్ధదేవ్ బెరా తీవ్ర గాయాలతో కోల్కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెసే కారణమని మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు దీనికి బాధ్యులని బీజేపీ నేతలు, స్థానికులు ఆరోపించారు. సువేందు అధికారితో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆసుపత్రికి చేరుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ మెట్రో 2వ దశకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 7 కారిడార్లతో కూడిన మెట్రో 2వ దశ సమగ్ర ప్రణాళిక రూపొందించి డీపీఆర్ ఇప్పటికే సమర్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెట్రో 2వ దశ, 3వ దశపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈరోజు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో పిడుగులతో పడిన వర్షాలు, ఉరుములు, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చని పేర్కొంది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యం ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాం అధ్యక్షులు టో లాం నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు.

0: రైతులు ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఉదయ తరంగిణి.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా శ్రీ పి రామాంజాచారి గారిచే తలుపులమ్మ కథానిక వింటారు.
1: తలుపులమ్మ. వాల్తేరు రైల్వే స్టేషన్ దగ్గర తలుపులమ్మ పేరు తెలియని వ్యక్తి ఉండరు. ఉదయం 3 గంటల నుంచి అక్కడ వీధులన్నీ శుభ్రపరిచి రోడ్లను అద్దంలా మారుస్తుంది. అనాథ పిల్లలకు చేయూతనిస్తూ అందరి నోట్లో నాలుకలా ప్రవర్తిస్తుంది. ఆమె నివాసం మాత్రం రైల్వే స్టేషన్ దగ్గరలోని ఏదైనా క్వార్టర్లోనో, క్వార్టర్ నిండితే పక్కనే ఉన్న పైపుల్లోనో ఆమె నివాసం. తలుపులమ్మ ఇప్పుడు ఒక అమ్మాయిని పెంచసాగింది. ఆ అమ్మాయికి ఝాన్సీ అని పేరు పెట్టి పెంచుకోసాగింది. చుట్టుపక్కల వారు, తలుపులమ్మ ఎందుకంత కష్టపడతావు, నీకు వయసు మీద పడుతుంది, ఇప్పుడు కూడా పిల్లల్ని పెంచుకోవాలా అంటే, ఏముందమ్మా నాకు మాత్రం ఎవరున్నారు, నా వలన ఒక పాప బాగుపడుతుందంటే అంతకంటే ఏం కావాలి అనేది. తలుపులమ్మ ఒకసారి తలుచుకున్నదంటే ఆమెను ఎవ్వరూ ఆపలేరు అనుకునేవారు చుట్టుపక్కల వారు. ఝాన్సీ కూడా తలుపులమ్మ చెప్పినట్టు వింటూ చిన్న చిన్న పనులు చేస్తూ తలుపులమ్మకు సహాయపడేది. తలుపులమ్మ ఝాన్సీని సర్కారు బడికి పంపసాగింది. బడిలో ఝాన్సీ ఎప్పుడు ప్రథమ శ్రేణిలో ఉండేది. ఇప్పుడు ఝాన్సీ 10వ తరగతి. తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉన్న ఝాన్సీని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఇష్టపడేవారు. ఆ సంవత్సరం 10వ తరగతిలో 10/10 సంపాదించి పాఠశాలకు పేరు తెచ్చిపెట్టింది. తలుపులమ్మకు ఝాన్సీని ఇంటర్ చదివించాలంటే ఆమె సంపాదన సరిపోయేలా లేదు. స్టేషన్ మాస్టర్ తలుపులమ్మతో, ఝాన్సీని లేడీస్ హాస్టల్లో చేర్పించు, వారానికి ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరా అని సలహా ఇచ్చాడు. లేడీస్ హాస్టల్ వార్డెన్కు తలుపులమ్మ తెలుసు. ఆమె కూడా రైల్వే క్వార్టర్స్లో ఉంది. ఆమెను కలిసిన తలుపులమ్మతో ఝాన్సీని హాస్టల్లో చేర్చుకుంటానని హామీ ఇచ్చింది. తలుపులమ్మ మనసు కుదుటపడింది. 7 రోజుల తర్వాత ఝాన్సీని లేడీస్ హాస్టల్లో జాయిన్ చేసింది. కానీ ఝాన్సీని వదిలి రావాలంటే ఆ తల్లి మనసు ఎంతో తల్లడిల్లింది. ఝాన్సీ కూడా కన్నీరు మున్నీరైంది. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఎంతో పట్టుదలతో చదివింది ఝాన్సీ. వార్డెన్ కూడా ఝాన్సీని ఎంతో ప్రోత్సహించసాగింది. వార్డెన్ ప్రోత్సాహంతో ఝాన్సీ స్టేట్ టాపర్గా ఇంటర్మీడియట్లో నిలిచింది. ఆ రోజు తలుపులమ్మకు, వార్డెన్ అమ్మకు పట్టేనంత సంతోషంలో మునిగిపోయారు. వార్డెన్ అమ్మ తలుపులమ్మతో, ఝాన్సీ లాంటి ప్రతిభ గల అమ్మాయి ఇంకా బాగా చదవాలి, అందుకోసం మన ఝాన్సీతో ప్రభుత్వ గ్రాంట్స్తో పై చదువులు చదివించడానికి అప్లికేషన్ పెట్టిస్తానంది. అమ్మ, ఝాన్సీ నాకు లభించిన ముత్యం, మీరు ఎలా చదివిస్తారో నాకు తెలియదు. మా అమ్మాయి ఆడవాళ్లందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలి. తలుపులమ్మ మాటలకు ఆమె భుజం తట్టింది వార్డెనమ్మ. వార్డెనమ్మ సహకారంతో ఝాన్సీకి ప్రభుత్వ గ్రాంట్స్లో పై చదువు చదువుకోవడానికి అనుమతి లభించింది. విశాఖపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మ్యాథ్స్లో సీట్ లభించింది. తలుపులమ్మ, వార్డెనమ్మ అనుమతితో విశాఖపట్నం బయలుదేరింది ఝాన్సీ. ఝాన్సీ వెళ్తుంటే వార్డెనమ్మ ఖర్చుల కోసం 2000 రూపాయలు ఇచ్చింది. ఝాన్సీ నీరు నిండిన కండ్లతో, అమ్మ మీ రుణం ఎలా తీర్చుకోగలను గద్గద స్వరంతో పలికింది. ఝాన్సీ, నీలాంటి ఆణిముత్యంకు సహాయం చేసినందుకు గర్వపడుతున్నాను. వార్డెనమ్మ మాటలకు, ఆమె కాళ్లకు, తలుపులమ్మ కాళ్లకు నమస్కరించి విశాఖపట్నం బయలుదేరింది ఝాన్సీ. విశాఖపట్నం డిగ్రీ కాలేజీలో కూడా ఝాన్సీ తన పాఠవంతో అందరి మనసులు చూరగొంది. వార్డెనమ్మ, తలుపులమ్మ నెలకొకసారి ఝాన్సీ ఫోన్ చేసేవారు. వార్డెనమ్మ అవసరానికి ఝాన్సీకి డబ్బులు పంపేది. డిగ్రీలో స్టేట్ ర్యాంక్ పొందిన ఝాన్సీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్కు ఢిల్లీ కోచింగ్ సెంటర్కు వెళ్లాలనుకుంది. వార్డెనమ్మ కూడా ఝాన్సీతో, నాకు పిల్లలు లేరు, నీవే మా అమ్మాయి అనుకుంటాను, నువ్వు ఎంతవరకు చదివితే నేను అంతవరకు చదివిస్తానంది. ఝాన్సీ పట్టుదలతో ప్రిలిమ్స్ కోచింగ్ తీసుకుంటూ రైల్వే రిక్రూట్మెంట్ పడితే అప్లికేషన్ పెట్టింది. రైల్వే రిక్రూట్మెంట్ ఎంట్రన్స్ పరీక్షలో టాప్ వచ్చి రైల్వే జనరల్ మేనేజర్గా పోస్టు సంపాదించింది. ఆ రోజే వార్డెనమ్మకు, తలుపులమ్మకు ఫోన్ చేసి చెప్పింది ఝాన్సీ. ఆ ఇద్దరు ఎంతో సంతోషపడ్డారు. కొన్ని మాసాలకు వాల్తేరు రైల్వే స్టేషన్కు రైల్వే జనరల్ మేనేజర్ వస్తున్నారని రైల్వే సిబ్బంది హడావుడి పడసాగారు. 10 గంటల

వరకు జీఎం వచ్చారని స్టేషన్ మాస్టర్ హడావుడిగా బయటకొచ్చాడు. కారులో నుండి దిగుతున్న మహిళను చూసి ఇవి నేను ఎక్కడనో చూశాననుకున్నాడు. జీఎం గారికి స్వాగతం చెప్పి లోపలికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. జీఎం గారు స్టేషన్ మాస్టర్తో, ఈరోజు సాయంత్రం మీటింగ్ ఉంటుందని సర్క్యులర్ పంపండి అంది. అలాగే మేడం, గాబరాగా బయటకు వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ను సర్క్యులర్ మీటింగ్ ఉన్నదని తయారు చేసి తీసుకుని రమ్మని లోపలికి వెళ్ళాడు. జీఎం గారు మేనేజర్తో, స్టేషన్ చూద్దాం పదండి అంది. స్టేషన్ మాస్టర్ భయపడుతూ జీఎం గారు వెంట నడిచాడు. స్టేషన్ అంతా తిరిగి ఏ మార్పులు చేస్తే బాగుంటుందో చెప్పి లోపలికి వచ్చి కూర్చుంది. స్టేషన్ మాస్టర్ మనసు కుదుటపడింది. జీఎం గారు ఏమంటారో నన్ను భయపడుతుంటే అన్నీ వివరించి చెప్పడంతో బ్రతుకు జీవుడా అనుకున్నాడు. సర్క్యులర్ చూసిన రైల్వే సిబ్బంది సాయంత్రం మీటింగ్ ఉన్నదని తెలిసి వచ్చిన జీఎం మహిళ అని ఏం చెప్తుందో చూద్దామని అందరూ మీటింగ్కి వచ్చారు. క్వార్టర్స్లో ఉన్న మహిళలు కూడా జీఎం గారు మహిళ అని తెలిసి ఏం చెప్తారో విందామని ఇండ్లకు తాళాలు వేసుకుని వచ్చారు. రైల్వే జీఎం వార్డెన్ అమ్మకు ఫోన్ చేసి సాయంత్రం మీటింగ్ పెట్టాను రండి అంటే వార్డెన్ గారు కూడా వస్తానని చెప్పింది. మీటింగ్ ప్రారంభమైంది. సభావేదిక చాలామందితో కళకళలాడుతూ ఉండడం చూసి స్టేషన్ మాస్టర్ సంతోషపడ్డాడు. జీఎం గారు మైక్ ముందుకు వచ్చి స్టేషన్ మాస్టర్తో, ఇక్కడ తలుపులమ్మ అనే వారు ఉండేది, ఎక్కడన్నారు అన్నాడు. స్టేషన్ మాస్టర్ మైక్లో, తలుపులమ్మ, జీఎం గారు నిన్ను రమ్మంటున్నారనగానే జనంలో అందరూ తలుపులమ్మ ఎక్కడా అని పరికించి చూడసాగారు. సభలో చివరలకు కూర్చున్న తలుపులమ్మ భయపడుతూ వేదిక దగ్గరకు వచ్చింది. తలుపులమ్మను చూసిన జీఎం అద్దాలు తీసి, పైకి రామ్మ, నేను నీ ఝాన్సీని అంది. వణుకుతున్న శరీరంతో తూలబోయిన స్టేషన్ మాస్టర్ వణుక్కుంటూ, ఝాన్సీనా అని నోరు వెళ్ళబెట్టి తలుపులమ్మను పైకి తీసుకుని వచ్చాడు. రైల్వే సిబ్బంది అంతా కూడా ఆశ్చర్యం సంబరంతో, మన ఝాన్సీరా ఎంత ఎత్తుకు ఎదిగింది అని చెవులు కొరుక్కోసాగారు. ఝాన్సీ తలుపులమ్మ చేయి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టింది. తలుపులమ్మ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలసాగాయి. మీటింగ్లో కూర్చున్న వార్డెనమ్మ చప్పట్లతో వేదిక కింద ఉన్న సభ్యులతో చప్పట్లు నింగినట్టాయి. ఝాన్సీ నవ్వుతూ మైక్ అందుకొని మాట్లాడబోయేసరికి ఒక మహిళ వేదిక మీదకు దూసుకొని వచ్చి ఝాన్సీని ముద్దులతో నింపి ఏడవసాగింది. జరిగిన సంఘటన ఝాన్సీ బిత్తరపోయి, ఎవరమ్మా అంది. నిన్ను వద్దనుకున్న మూర్ఖపు తల్లి నేనేనమ్మా, నా అంత పాపాత్మరాలు ఈ లోకంలో ఉండదు తల్లి అని ఏడవసాగింది. సభలో ఉన్నవారు ఆ మహిళను చూసి, ఎవరో పిచ్చిది, మతి చెల్లించినట్లుంది, కిందికి లాగండ్రా అని చెప్పి అరిచారు. ఆ మహిళ రెండు చేతులు జోడించి, అమ్మలారా, అయ్యలారా, నేనే వెళ్ళిపోతాను, తలుపులమ్మ బిడ్డను ఝాన్సీ అని ఈ తల్లి చెప్పడంతో ఈ బంగారు తల్లి నా బిడ్డ అని తెలుసుకోగలిగాను. నా బిడ్డకు అరచేతిలో పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది, కావలిస్తే అమ్మను చూసుకోమనండి అంది. ఝాన్సీ ఉలికిపడింది. తన కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉందనే విషయం ఈవిడకి ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా, మీకెలా తెలుసు అంది. నేనే నీ కన్నతల్లినమ్మ, మీ నాన్న నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోకుండా గర్భవతిని చేసి వెళ్ళిపోయాడు. నేను నిన్ను కన్న తర్వాత లోకాపవాదకు భయపడి నిన్ను మన రైల్వే స్టేషన్ దగ్గరన్న రామాలయం మెట్ల మీద పడుకోబెట్టి నేను ఒక పొదచాటన ఉన్నాను. నీవు పుట్టినప్పుడే నీ అరచేతిలో కందిగింజంత పుట్టుమచ్చ చూసి నీ బ్రతుకు ఎలా మారుతుందో అని ఆందోళన పడసాగాను. ఇంతలో తలుపులమ్మ గుడడానికి వచ్చి నీ ఏడుపు విని నీ దగ్గరికి వచ్చి, చుట్టుపక్కల ఎవరు లేరా, ఈ బిడ్డను మెట్ల మీద పడుకోబెట్టి వెళ్ళిన కసాయి వాళ్ళెవరు అని బిగ్గరగా అరిచింది. నేను ఊపిరి బిగబట్టుకున్నాను. కొంతసేపటికి తలుపులమ్మ పొత్తిళ్లలో ఉన్న నిన్ను ఎత్తుకొని వెళ్ళింది. నా మనసు కుదుటపడింది. ఇన్ని రోజుల నుంచి కూలీనాలి చేసి బ్రతుకుతూ కాలం వెళ్లదీశాను. నీవు తలుపులమ్మను, నేను నీ ఝాన్సీని అని మైకులో చెప్పడంతో నా బంగారు తల్లి నీవే అని తెలిసిపోయి కన్నమమకారం చంపుకోలేక ఇలా వచ్చాను. నన్ను క్షమించు తల్లి అని ఏడుస్తూ వేదిక దిగబోయింది. ఝాన్సీ ఆమె నాపి, నీ పేరేమిటమ్మా అంది. వసుంధర ఏడుస్తూ చెప్పింది. వేదిక దగ్గర ఉన్న కుర్చీలో ఆమెను కూర్చోమని చెప్పింది. వసుంధర వెక్కుతూ తలుపులమ్మ పక్కన్న కుర్చీలో కూర్చుంది. ఝాన్సీ బరువెక్కిన హృదయంతో మైక్ అందుకొని సభలో కూర్చున్న వార్డెన్ గారు పైకి రావాలి అంది. జనమంతా వార్డెన్కేసి ఆశ్చర్యంగా చూడసాగారు. వార్డెన్ నవ్వుతూ అందరికీ నమస్కరించి వేదిక మీద ఉన్న ఝాన్సీ బుగ్గ మీద ముద్దు పెట్టుకుని తలుపులమ్మ పక్కన్న కుర్చీలో కూర్చుంది. తలుపులమ్మ వార్డెన్ చూసి, మన బిడ్డ వస్తున్నట్టు నీకు తెలుసా అంది. నాకు మాత్రం ఏం తెలుసు తలుపులమ్మ, ఉదయం ఝాన్సీ దగ్గర నుంచి ఫోన్ వచ్చిన తర్వాత జీఎం మన ఝాన్సీ అని తెలుసుకున్నాను నవ్వుతూ చెప్పింది. ఝాన్సీ మైక్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, భగవంతుడు చాలా గొప్పవాడు, అనాథగా ఎక్కడో పెరగవలసిన నన్ను మీ దగ్గర ఈ ముగ్గురమ్మల గొప్పతనంతో నన్ను ఈ హోదాలో ఇక్కడ నిలబెట్టించాడు. పార్వతీ, లక్ష్మి, సరస్వతిలా మాదిరిగా ఇప్పుడు పరిచయమైన మా వసుంధరమ్మతో కలిసి త్రిమాతలయ్యారు. వారి పుణ్యఫలం నా పూర్వజన్మ సుకృతంతో మీతో మాట్లాడుతున్నాను. స్టేషన్ మాస్టర్ నిలబడి, వసుంధరమ్మ, ఇన్ని రోజులకు జీఎం గారు గుర్తుకొచ్చారా, నిష్ఠూరంగా అన్నాడు. ఝాన్సీ స్టేషన్ మాస్టర్ను వారిస్తూ, ఇప్పుడు ఆ తల్లిని ఏమనకండి, 28 సంవత్సరాల కన్నబిడ్డ గురించి ఆ తల్లి ఎంత బాధపడిందో అంది. స్టేషన్ మాస్టర్ కుర్చీలో ఊసురుమంటూ కూర్చున్నాడు. ఝాన్సీ మాట్లాడుతూ మీటింగ్లో ఉన్నవారిని ఉద్దేశించి, మీకు ఏ కష్టాలున్నా నాకు ఫోన్ చేయండి, మీ కష్టాలు తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను, మీరు మాత్రం స్టేషన్ అభివృద్ధి గురించి నిరంతరం పాటుపడాలి అంది. చప్పట్లతో ప్రాంగణం మారుమ్రోగింది. ఝాన్సీ చప్పట్లాపమ్మని ఈ మీటింగ్ వేరే ఉద్దేశంతో పెట్టాను, తలుపులమ్మను వార్డెన్ గారిని నాతో తీసుకుని వెళ్ళాలి,
వారి గురించి మీకు వివరించాలి అని ఈ మీటింగ్

0: ఉద్దేశం అంది. ఝాన్సీ మాటలకు తలుపులమ్మ లేచి నిలబడి, తల్లి ఏమనుకోకపోతే నేను ఒక చిన్న విషయం చెప్పాలి అంది. ఏంటమ్మా? ఝాన్సీ, నేను నీతో వస్తే నా అంత స్వార్థపర్రాలు భూమిలో ఇంకొకరు ఉండరు. నా జీవితం నీలాంటి అనాథలను నీ తీరుగా తీర్చిదిద్దాలని నా ఆశ. కావలిస్తే నీ కన్న తల్లిని తీసుకుని వెళ్ళు. నా కాళ్ళు రెక్కలు పనిచేయనప్పుడు నేనే నీ దగ్గరికి వస్తాను అంది. తలుపులమ్మ మాటలకు ఝాన్సీతో సహా అందరూ చప్పట్లు కొట్టారు. ఝాన్సీ తిరిగి మైకులో మాట్లాడుతూ, తలుపులమ్మ పేరు మీద ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేస్తాను. దానికి అడ్వైజర్గా వార్డెన్ గారిని ఉండవలసిందిగా కోరుతున్నాను. ఝాన్సీ మాటలకు వార్డెన్ అమ్మ తల ఊపింది. ఈ స్వచ్ఛంద సంస్థకు ప్రతీ నెల కొంత డబ్బు పంపుతాను. ఎవరైనా దాతలు ముందుకొచ్చి స్వచ్ఛంద సంస్థకు విరాళాలు అందజేయవచ్చు. రేపే అన్ని పత్రికల్లో ఈ విషయం ప్రింట్ అయ్యేటట్లు చేస్తాను. నేను నెలకొకసారి వచ్చి స్వచ్ఛంద సంస్థను, స్టేషన్ను చూసి వెళ్తాను. మా అమ్మను నాతో తీసుకుని వెళ్తానంది. వసుంధర కళ్ళు దుడుచుకుంటూ, తల్లి, నేను మాత్రం ఇన్ని సంవత్సరాలు పడిన నరకాన్ని వదిలించుకోవద్దా. నేను ఈ స్వచ్ఛంద సంస్థలో వంట చేసి పెట్టి నేను చేసిన పాపాన్ని విముక్తి కలిగించుకుంటాను అంది. ఝాన్సీ ఆనంద బాష్పాలు రాల్చుతూ, అలాంటి ఎంతోమంది అనాథలకు ఈ స్వచ్ఛంద సంస్థ శ్రీరామరక్ష కావాలి అంది. మీటింగ్లో ఉన్న వారందరూ తలుపులమ్మకు జయకొట్టసాగారు. తలుపులమ్మ కంటి వెంట నీరు ధారాళంగా కారగా అందరికీ చేతులు జోడించింది.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రీ పి రామాంజాచారి గారి తలుపులమ్మ కథానిక విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవన శీర్షికన జీర్ణకోశ వ్యాధులకు యోగా మరియు ప్రకృతి చికిత్స అనే అంశంపై డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఉదర సంబంధ వ్యాధుల్లో ఈ డైజెషన్ కి సంబంధించిన విషయంలో యోగా ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి వైద్య నిపుణులు డాక్టర్ తెలిగి కృష్ణమూర్తి గారు మన స్టూడియోస్ కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో పూర్వం అన్న ఒక నానుడి తింటే ఆయాసము తినకపోతే నీరసం అనే చందంగా జీవితం నడుస్తుంది. అంటే ప్రస్తుతం ఉండే జీవన శైలిలో ఎన్నో మార్పులు రావడము, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు ఉండడము. ఒకప్పుడు అనేవారు కదా డాక్టర్ గారు, రాళ్ళు తిన్నా కరిగించుకోవాలరా అని, అంటే అంత దృఢంగా ఉండాలి అన్న ఒక భావన ఉండేది.
1: అవునండి.
0: కానీ ప్రస్తుతం ఏం తింటే వికటిస్తుందో, ఏం తింటే సమస్యగా మారుతుందని ఏరుకొని చూసుకొని తినాల్సిన పరిస్థితి వస్తుంది. దేనివల్ల ఈ డైజెషన్ సంబంధమైన సమస్యలు వస్తున్నాయంటారు?
1: మనకు యోగా వలన ఉపయోగం కలగాలంటే ముందు కొన్ని రూల్స్ పాటించాలండి. యోగా వలన సత్ఫలితాలు లభించాలంటే ముందు అధికంగా ఆహార సేవన తగ్గించాలి. అసలు ఆహారమే తీసుకోకుండా ఉంటారు కొంతమంది, అది కూడా తప్పు. కొంతమంది నిద్ర ఎక్కువ పోతుంటారు, కొంతమంది నిద్ర అసలే పోరు, కొంతమంది పరిశ్రమ ఎక్కువ చేస్తారు అలసిపోతారు, కొంతమంది పరిశ్రమే చెయ్యరు. ఇలా ఆచరించే దాని వలన మీకు యోగా ఆచరించినా కానీ సత్ఫలితాలు రాదు. యోగా వలన ఫలితాలు రావాలంటే మనకు లిమిటెడ్ డైట్,

సమీకృత ఆహారం సమాహారం అంటారు, అలాంటి ఆహారాన్ని తీసుకోవాలా. మినిమం 6 to 8 అవర్స్ నిద్రపోవాలి. ఆ శరీర శ్రమ కూడా వాళ్ళ శక్తిని బట్టి చేయాల్సింది ఉంటుంది. అసలు ఖాళీగా కూర్చొని ఇంట్లో ఉండకూడదు. శరీరంలో ఉండే చాలా పార్ట్స్, కాళ్ళు చేతులు తల నడుము ఇవన్నీ కదిలించాల్సింది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ దాంట్లోనూ అతిగా పోకుండా, తక్కువ చేయకుండా, మితంగా కొన్ని రూల్స్ పాటించితే మీరు యోగాసనాలు చేసినప్పుడు సత్ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలతోనే అన్ని రకాల జబ్బులు ముడిపడి ఉంటాయి. కాబట్టి జీర్ణశక్తి సరిగా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలా, ఎలాంటి దినచర్య చేయాలా, ఎలాంటి ఆసనాలు చేయాలా అనేది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వస్తుంది. అవయాలన్నీ చాలా ఉన్నాయి పొట్టలో. లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, చిన్న ప్రేగులు ఉంది, స్ప్లీన్ ఉంది, పెద్ద ప్రేగులు ఉన్నాయి. తర్వాత మేల్స్కి అయితే ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది, లేడీస్కి అయితే యూట్రస్ ఉంటుంది, ఓవరీస్ ఉంటాయి. ఇలా పొట్టలోనే చాలా ఆర్గన్స్ ఉన్నాయి. ఇవన్నీ మిగతా బాడీ ఫంక్షన్స్ కంట్రోల్ చేస్తుంటాయి. కాబట్టి మనం యోగాలో పొట్ట దగ్గర నుంచే కదలికలు స్టార్ట్ చేయాలి. వక్రాసనాన్ని ఉందండి, వక్రాసనం అంటే నిలబడే సైడ్కి తిరుగుతారు. స్టాండింగ్ పొజిషన్లో చేతులు స్ట్రైట్ పెట్టి రైట్ సైడ్ గాలి తీసుకొని బ్యాక్ సైడ్ వదులుతూ, తర్వాత గాలి తీసుకొని లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ నడుము తిప్పాల్సింది వస్తుంది. వక్రాసనం అంటే మెలికలు తిరిగి ఉండే ఎక్సర్సైజ్ అని అర్థం. ఆ తర్వాత పర్వతాసనం అని ఉందండి. పర్వతాసనం అంటే పద్మాసనంలో కూర్చోవచ్చు, లేకుంటే మామూలుగా కూర్చోవచ్చు. రెండు చేతులు పైకి లేపి గాలి లోపల తీసుకుంటే చేతులు పైకి లేపాల్సింది ఉంటుంది. తర్వాత గాలి వదులుతూ కిందికి దింపాల్సి ఉంటుంది. ఇలా చేసే దాని వలన పొట్ట దగ్గర ఉండే కండరాలన్నీ సంకోచం, వ్యాకోచం జరుగుతాయి. లోపల ఉన్న తిన్న ఆహారం స్టమక్లో నుంచి డియోడనం గుండా చిన్న ప్రేగులకు వెళ్ళి తర్వాత పెద్ద ప్రేగులకు పోతాడుది. చాలామంది ఫుల్ స్టమక్ తింటుంటారు ఏదైనా ఫంక్షన్లకు పోయినప్పుడు. ఇలా మొత్తం స్టమక్ ఆహార పదార్థాల్లో ఫిల్అప్ చేసే దాని మూలాన లోపల ఆహారము జీర్ణరసాలతో సరిగా మిక్స్ కాకుండా ఎక్కువ టైం స్టమక్లోనే ఆహారం ఉండి పులిసిపోయి ఒక్కోసారి మనం తిన్న ఆహారం స్మెల్లే నోట్లో మనకు ముక్కల్లో తెలుస్తూ ఉంటుంది. ఆ జీర్ణ సమస్య లేకుండా ఉండాలంటే స్టమక్ను 4 భాగాలుగా డివైడ్ చేసి 50% అంటే సగ భాగము ఘనాహారంతో తీసుకోవాలి. ఘనాహారం అంటే వెజిటబుల్ కర్రీ ఉంటుంది, రైస్ ఉంటుంది, లేకుంటే పుల్కం ఉంటుంది, దీన్ని ఘనాహారం అంటారు. తర్వాత 1/4 స్టమక్ ద్రవాహారం తీసుకోవాలి. ద్రవాహారం అంటే బటర్ మిల్క్ కావచ్చు, సూప్ కావచ్చు, ఇలా ఉంటుంది. 1/4 స్టమక్ ఖాళీ ఉంచాలి. ఎందుకు ఉంచాలంటే స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సెక్రీట్ అవుతుంది. అది ఆహారాన్ని చిన్న పార్టికల్గా చేసి సారూపం చెందేటట్టు చేసుకొని కిందికి పంపిస్తుంది. డియోడనం గుండా చిన్న ప్రేగుల్లోకి పంపిస్తుంది. లాస్ట్లో చాలామందికి ఉదయం లేస్తానే మల విసర్జన సరి కాదు. ఎందుకంటే వాళ్ళు ఫైబర్ కంటెంట్ డైట్ తినరు. ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఉంది, నాన్ వెజిటేరియన్ డైట్, ఇలాంటి డైట్ తింటారు. ఎలాంటి ఆసనాలు కానీ శరీరశ్రమ అనేది చెయ్యరు. ముఖ్యంగా చాలామందికి ఈ మలబద్ధకం అనేది ఉంటుంది. మలబద్ధకం పోవాలంటే మనము ఇది భుజంగాసనము, శలభాసనము, స్పైనల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ చేయాల్సింది ఉంటుంది. తర్వాత బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఉంటాయి, హిప్ జాయింట్ మూవ్మెంట్స్ ఉంటాయి. ఇలా స్పైనల్ కార్డ్ మజిల్స్, పొట్టకు సంబంధించిన మజిల్స్ను కదిలించే దాని వలన పొట్టలో ఇంతకుముందు చెప్పినటువంటి ఆర్గన్స్ అన్ని, డైజెస్టివ్ ఆర్గన్స్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇవన్నీ సరిగా పనిచేసి దాంట్లో డిసీజ్ మ్యాటర్ డెవలప్ కాకుండా, దానికి సంబంధించిన జబ్బులు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. చాలామంది ఆహారం తీసుకుంటారు కానీ శరీరశ్రమ చెయ్యరు. స్విమ్మింగ్ వాకింగ్ ఇలాంటివన్నీ చేయాల్సింది వస్తుంది. ప్రకృతి చికిత్సలతో ఆసనాలతో పాటు పొట్టకు మర్దన చికిత్స అని, వేడి నీటి సంచి కాపడమని, లివర్ను డీటాక్సిఫై చేసానికి ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ శక్తి సరిగా ఉండాలంటే ఆసనాలతో పాటు లివర్ మీద ఎక్కువ ట్యాక్స్ పడకుండా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఉన్నాయండి. ఈ లివరు సరిగా పనిచేయాలంటే మనకు ధనియాలు, వాము, జీలకర్ర ఇట్లా వేయించి దాన్ని కషాయం చేసుకుని తీసుకుంటే దాని మూలాన లివర్లో ఉండే ఫ్యాట్ కరిగేసి లివర్ సరిగా బైల్ జ్యూస్ సెక్రెట్ చేసి తిని ఆహారం సరిగా జీర్ణమయ్యి మీకు ఎనర్జీ ఫార్మ్ అవుతుందండి. లివరే బయోకెమికల్ ఫ్యాక్టరీ అంటారు. తిని ఆహారం జీర్ణమైన తర్వాత, సారూప్యం చెందిన తర్వాత అది లివర్లో స్టోర్ చేసుకొని మనం ఎలాంటి శరీర శ్రమ చేయాలన్నా లివర్లో నుంచి గ్లూకోజ్ రూపంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఫలాలు కానీ, పచ్చి కూరగాయలు కానీ, మొలకెత్తిన గింజలు కానీ, ఉప్పు కారం మసాలాలు తక్కువనే ఉడికిన ఆహారం

0: పదార్థాలు తీసుకుంటే దాని వలన ప్రేగల్లో యూజ్ఫుల్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుందండి. వేరే అన్యాచురల్ డైట్ తీసుకున్నప్పుడు డిసీజ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ డెవలప్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మనకు హైపోథైరాయిడిజం కానీ డయాబెటీస్ మెలైటిస్ కానీ ఇంకా మెదడులో సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జీర్ణశక్తి సరిగా ఉండాలంటే ఆహార నియమాలు, దినచర్య, ఈ యోగాసనాలు ఇవన్నీ తప్పకుండా చేయాల్సింది వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించి వారి ఆరోగ్య సమస్యను, జీర్ణ వ్యవస్థను సరిగా ఉంచుకుంటారని ఆశించుదాం.
1: డాక్టర్ గారు, ఏ సమయంలో యోగా చేస్తే పరిపూర్ణ ఫలితం లభిస్తుంది, ఏ సమయాల్లో చేయకూడదు?
0: అది బ్రాహ్మీ ముహూర్తం అంటే 3:30 నుంచి 5:30-6 గంటల లోపలే మల విసర్జన తర్వాత యోగాసనాలు స్టమక్ ఎంప్టీగా ఉన్నప్పుడు చేస్తేనే మీకు సత్ఫలితాలు ఉంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 2 నుంచి 3 గంటలు ఆగి తర్వాత పొట్ట మీద ఎక్కువ బరువు పడకుండా స్పైనల్ కార్డ్, కాళ్ళకు చేతులకు మూవ్మెంట్ ఇచ్చే ఎక్సర్సైజ్ చేయడం మంచిది.
1: ఒకవేళ భోజనం చేసిన తర్వాత యోగాసనాలు చేయవలసిన పరిస్థితి వస్తే ఎంత సమయం గ్యాప్ ఇవ్వాలండి?
0: కనీసం మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండాలండి.
1: డాక్టర్ గారు, వజ్రాసనం అనేది భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు, వెంటనే కూడా చేయొచ్చు అంటారు.
0: అది ఎందుకంటే మీరు మోకాళ్ళ మీద కింద కూర్చుంటారు కాబట్టి ఆహారం స్టమక్ లో నుంచి కిందికి మూవ్మెంట్ అయ్యేదానికి ఉంటుంది. ఎక్సెప్ట్ వజ్రాసన్, మిగతా ఆసనాలు చేయకూడదండి ఆహారం తీసుకున్న తర్వాత.
1: ఈ ఇరిటేబుల్ బోవల్ సిండ్రమ్ అని, హైపర్ అసిడిటీ అని, ఇలాంటి రకరకాల సమస్యలు యువకుల్లో కూడా కనిపిస్తున్నాయి డాక్టర్ గారు, వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయడం కరెక్ట్ అంటారు?
0: ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ అమీబియాసిస్ కానీ ప్రేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలండి. ఈ ఉడికించిన పదార్థాలు గల బీట్రూట్, క్యారెట్ కూడా తీసుకోవచ్చు అండి.
1: డాక్టర్ గారు, జీర్ణకోశ సంబంధించిన సమస్యల్ని అధిగమించడానికి మీరు చెప్పినట్లు ఆహార విహారాల పట్ల జాగ్రత్త వహిస్తూ ఈ యోగాసనాలు కూడా చేయాలన్నారు. యోగాసనాలతో పాటు ప్రాణాయామము, ధ్యానం కూడా ఉపకరిస్తుంది అంటారా? ఒకవేళ ఉంటే ఎలా చేయాలి?
0: ఫిజికల్ హెల్త్కు, మెంటల్ హెల్త్కు కూడా యోగాను, ప్రాణాయాము, మెడిటేషన్ ఇది చాలా అవసరం అండి. మీరు మెడిటేషన్ చేస్తూ ప్రాణాయామం చేసే దాని మూలాన బ్రెయిన్కు, లంగ్స్లోను, హార్ట్కు ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉండే బ్లడ్ సప్లై అయ్యి ఈ ఆర్గన్స్ దెబ్బతినకుండా ఉంటాయండి.
1: ముఖ్యంగా ఈ ప్రాణాయామంలో సాధారణ ప్రాణాయామం అని, అనులోమ విలోమ అని, భస్త్రికా ప్రాణాయామం అని, భ్రామరీ ప్రాణాయామం అని రకరకాలుగా ఉంటాయి. ఈ ఉదరకోశ సంబంధించిన సమస్యలు ఏ ప్రాణాయామం ఉత్తమం అంటారు?
0: మా నాడీ శోధన ప్రాణాయామం ఉందండి. రైట్ నస్ల్ గుండా గాలి తీసుకొని లెఫ్ట్లో వదులుతారు, లెఫ్ట్లో తీసుకొని రైట్లో వదులుతారు. తర్వాత ఇది మామూలుగా చంద్రభేద ప్రాణాయామం ఉందండి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి బీపీ హై అయ్యి తల బరువు వస్తుంటుంది, టెంపుల్స్ దగ్గర కూడా పట్టేసినట్లు ఉంటుంది
1: కణతల దగ్గర.
0: అలాంటప్పుడు మీరు చంద్రభేద ప్రాణాయం అంటారు. చంద్రభేద ప్రాణాయామం అంటే రైట్ నాస్ట్రిల్ మూసేసి లెఫ్ట్ నాస్ట్రిల్ గుండానే గాలి తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్తోనే ఎక్సైల్ చేయాల్సింది ఉంటుంది. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము 10 టైమ్స్ తీసుకోవడం, 10 టైమ్స్ వదులుకోవడము. ఇలా చేసిన వెంటనే బాడీలో ఉండే పాయిజనస్ గ్యాస్ అన్ని నోటి గుండా బయటకు పోయేదానికి మీరు చూస్తారు. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది, నిద్ర బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి అనేటి హార్ట్ సంబంధం ఉండే జబ్బులందు చేయకుండా ఉండడం మంచిదండి. తర్వాత ఉజ్జయి ప్రాణాయామం ఉంటుంది. పొట్ట దగ్గర 2 చేతులు పెట్టి 2 ముక్కలు గుండా గాలి లోపలే తీసుకొని కొద్దిసేపు రిటైన్ చేసి తర్వాత వదలాల్సింది ఉంటుంది. ఇట్లా అప్ అండ్ డౌన్ అబ్డామినల్ మూవ్మెంట్ చేసే దాని మూలాన ఈ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అయ్యి అక్కడ ఉండే ఆర్గన్స్ అన్ని తన శక్తి కొలది సరిగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, ప్రతి ఒక్క వ్యక్తి యునిక్ గా ఉంటాడు. ప్రతి ఒక్క సమస్య కూడా ఇండివిజువల్ గా చూసినట్లయితే వేరువేరుగా ఉంటుంది. జనరలైజ్ గా చేసి అందరూ ఒకే రకంగా ఆసనాలు, ఒకే రకంగా ప్రాణాయామం చేయడం కుదరదంటారు. కాబట్టి యోగా ఆసనాలు, నేచురోపతి గురించి క్షుణ్ణంగా తెలిసిన ఒక వైద్య నిపుణుడు గాని లేదంటే యోగాచార్యుని సంప్రదించి మనకున్న సమస్యను వివరించి దానికి అనుకూలంగా యోగాసనాలు గాని ఆహార విహారాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం కరెక్ట్ అంటారు.
0: ఇది డ్యూయోడెనల్ దగ్గర అల్సర్ ఫార్మ్ అవుతుందండి. ఒకసారి నోటికుండా బ్లడ్ బయటకు వస్తుంది, లేకుంటే మోషన్ లో కూడా బ్లాక్ స్టూల్ అవుతుంది. ఈ కొలోన్ క్యాన్సర్ అనేది సామాన్యంగా డయాబెటీస్ మెలైటస్, మిగతా ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ లో కూడా కొలోన్ దగ్గర మోషన్ లో బ్లడ్ వస్తుంది. తర్వాత మొలల వ్యాధి అంటారు, పైల్స్ కంప్లైంట్ లేకుంటే ఎమరాయిడ్స్ అంటారు. ఈ మోషన్ హార్డ్ గా వచ్చేదాని మూలాన ఆనస్ దగ్గర ఉండే వీన్స్ ఉబ్బి బఠాని గింజల మాదిరి ఉంటుంది. మోషన్ బై వచ్చిన తర్వాత బ్లడ్ పడుతుంది. ఒక్కోసారి మోషన్ బై వచ్చిన తర్వాత చాలా నొప్పి ఉంటుంది ఆనస్ దగ్గర. ఒక్కోసారి మోషన్ హార్డ్

0: వచ్చినప్పుడు యానస్ లో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ రాపిడ్ కి చీలీ బ్లడ్ వస్తుంది, దాన్ని యానల్ ఫిషర్స్ అంటారండి. ఒక్కోసారి ఫిష్ లో యానోనియానికి వస్తుంది. దీనికి అన్నిటికీ ఈ మూలబంధ ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. యానల్ మజిల్స్ పైకి లిఫ్ట్ చేయాలా, తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి సిజ్ బాత్ అంటారు, లేకుంటే హిప్ బాత్ అంటారు. ఇలాంటి జల చికిత్సా విధానంలో హైడ్రోథెరపీ మెథడ్స్ చేస్తూ కాళ్ళకు చేతులకు సంబంధించిన మూవ్మెంట్స్ చేస్తూ ఉంటే సరిపోతుందండి. ఇది యోగా థెరపిస్ట్ దగ్గర కానీ నేచర్ గురు డాక్టర్ దగ్గర కానీ యోగాలో అనుభవం ఉన్న వారి దగ్గరనే మీ సమస్యలు చెప్పి వారి సలహా మేరకు ఏ యోగాసనాలు చేస్తే బాగుంటుంది, ఎలాంటి ప్రాణాయామ మెథడ్స్ అడాప్ట్ చేస్తే బాగుంటుంది, అవన్నీ మీరు ఫస్ట్ ఒకసారి గైడెన్స్ తీసుకొని వాళ్ళ సమస్యలను ఒకసారి ఆచరించి తర్వాత ఇంటి దగ్గర ఈ యోగా ప్రాణాయామ మెడిటేషన్ చేసే దాని మూలాన మీకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండి డిసీజెస్, డైజెస్టివ్ డిజార్డర్స్ కావచ్చు, రెస్పిరేటరీ డిజార్డర్స్ కావచ్చు, హార్ట్ కు లంగ్స్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నా గానీ ఏ మందులు లేకుండా తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. చాలా మంది ఈ క్రానిక్ డిసీజెస్ తో సంవత్సరాల కొలది మందులు వాడుతూ కాంప్లికేషన్స్ తెచ్చుకుంటూ లాస్ట్ లో జీవితంతో విరక్తమైంది, తొందరగా ఆయుష్ చెందించి తొందరగా చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ ప్రకృతి చికిత్సా పద్ధతిలో యోగా వలన ఆచరించే దాని వలన మీ లైఫ్ స్పాన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ముఖంలో కళ్ళ ఉంటుంది, ఎలా జబ్బు రాకుండా ఉంటుంది, మీకు డైజెషన్ బాగుంటుంది, నిద్ర బాగుంటుంది, ఎవరితో మాట్లాడాలన్నా ఉత్సాహంగా మాట్లాడతారు, పని ఎందుకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఇలా ప్రకృతి చికిత్సా పద్ధతులు యోగా చేస్తే మీరు జబ్బులను బారిన పడకుండా ఉంటారు, ఉన్న జబ్బులు కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు కృష్ణమూర్తి గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.

ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన జీర్ణకోశ వ్యాధులకు యోగా మరియు ప్రకృతి చికిత్స అనే అంశంపై డాక్టర్ తెలికి కృష్ణమూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు శతమానం భవతి ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, రమ్య బెహ్రా, మోహన్ భోగ్రాజ్ పడిన శ్రీమణి గీతానికి మికీ జిమియర్ సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు గంగోత్రి ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి, గంగ, కల్పన, శ్రీవర్ధిని పడిన వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం స్వరపరిచిన గీతం విందాం.

ఇప్పుడు స్వర్ణకమలం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన సిరివెన్నెల గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

సౌరాష్ట్ర రాగంలో పొన్నై పిళ్ళై రచన విన్నారు. ఇప్పుడు వినండి నీసరి సాటి కళ్యాణి రాగం రూపకతాళం.

కళ్యాణి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. ఇప్పుడు వినండి దీనరక్షక ఆహిరి రాగం రూపకతాళం.

ఆహిరి రాగంలో పొన్నై పిళ్ళై రచన విన్నారు. ఇప్పుడు వినండి సాటిలేని గురుగుహమూర్తిని, పూర్వీ కళ్యాణి రాగం మిశ్రచాపు తాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత హరిప్రియ గారిల గాత్రయుగళం విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర యువత నైపుణ్యాభివృద్ధి, విదేశీ ఉపాధిపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఇజ్రాయెల్ ప్రతినిధితో చర్చించారు. ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో ఉద్యోగాల కోసం గతంలో నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ప్రస్తుతం తుది పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. 1200 మందికి పైగా కార్మికులకు అక్కడ అవకాశాలున్నాయని, అర్హులైన అభ్యర్థులను త్వరలో ఎంపిక చేస్తామని మంత్రి వివరించారు. రాష్ట్ర మాజీ డీజీపీ బి శివధర్ రెడ్డి నిన్న హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. శివధర్ రెడ్డి 3 ఏళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. బాధ్యతలు స్వీకరించాక లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఐసెట్ ట్రయల్ అనుకునే వారికి ఉచితంగా ఐసెట్ కోచింగ్ మాడ్యూల్ కళాశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. www.cceets.info వెబ్సైట్లో ఈ మాడ్యూల్ ఉందని, దాన్ని విద్యార్థులు వినియోగించుకునేలా కళాశాలల అధ్యాపకులు అవగాహన కల్పించాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్

పాసింజర్ వాహనాల అమ్మకాలు 75.1% పెరిగి 23,500 వాహనాలకు చేరాయి. కిందటేడాది ఇదే నెలలో 13,401 ఎలక్ట్రిక్ పీవీలు కంపెనీలు విక్రయించాయి. ఈ మేరకు వాహన డీలర్ల సంఘాల సమైక్య గణాంకాలు విడుదల చేస్తుంది. దేశ వస్తు సేవల ఎగుమతులు 2025-26 గత ఆర్థిక సంవత్సరంలో 4.6% పెరిగి $863 బిలియన్కు చేరాయని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపాయి. అయితే 2024-25 వస్తు సేవల ఎగుమతులు $825 బిలియన్గా నమోదయ్యాయి. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న పరమరిబోలో సురీనాం విదేశాంగ మంత్రి మెల్విన్ బోవాతో సమావేశమయ్యారు. 9వ జాయింట్ కమిషన్ సమావేశంలో భాగంగా ఇరు దేశాల ప్రతినిధులు భారత్ సురీనాం సంబంధాలపై చర్చలు జరిపారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీలో 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం దేశవ్యాప్త వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈరోజు లక్నోలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకైనా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11:00 వినవచ్చు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం గానం పుట్టిన వేళ. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. వినండి గానం పుట్టిన వేళ.

0: తొంభై వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రంలో 1991లో రూపొందించబడిన గానం పుట్టిన వేళ సంగీత రూపకం వింటారు. రచన, సంగీతం, గానం శ్రీ మెరుగు రాజేంద్ర ప్రసాద్. వినండి.
1: శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి యావత్ ప్రపంచంలో 64 కళలు ఇమిడి ఉన్నాయి. ఇందులో ప్రప్రథమమైన కళ సామవేద సంగీతం. సంగీతం ఆపాత మధురం. మన దేశంలో ఈ సంగీతాన్ని వెలికి తెచ్చినటి వారు ముఖ్యంగా త్యాగయ్య, శ్యామశాస్త్రుడు, ముత్తుస్వామి దీక్షితులు. వీరు నాదాన్ని శోధించి సాధించిన సంగీత సారథులు. అందులో ఆ నాదాన్ని వారు వివిధ రూపాలలో భగవంతుని సంగీత సాహిత్యాలతో ధ్యానించి వాగ్గేయకారులుగా పరిగణింపబడి నేడు మనకు మార్గదర్శకులయ్యారు. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. నేడు మన దేశంలో వారిని అనుసరించి పలు రీతులుగా ఆలపిస్తున్న గీతాలు. ముందుగా సంగీతాన్ని ఉపాసించే నాదోపాసకునిలో గానం పుట్టిన వేళ.

నేటి విద్యార్థిని విద్యార్థులలో విజ్ఞానంతో ముందుకు వెళుతున్న వేళ, ఏదైనా ఎదిరించి సాధిస్తామని కదులుతున్న వేళ, ఈ వీరుల గుండెల్లో ఏకగానం పుట్టిన వేళ ఇదే గానం పుట్టిన వేళ.

ప్రకృతిలోని అందాలు, కలిగించు ఆనందాలు. ఆ ఆనందాన్ని కవి కలం ద్వారా మనకు అందిస్తున్నారు, గానం పలికిస్తున్నారు.

కవికి కలంలో జీవం ఉంటే చిత్రకారునికి కుంచెలో ఉంటుంది జీవం. చిత్రకారుడు తన చెలి చిత్రాన్ని చిత్రించి మదిలో బంధించిన వేళ ఇదే గానం పుట్టిన వేళ.

వసంతంలో కోయిల తన భర్తరాని ఎడల అలకబూని రాగాలు పాడడం మానేసిందట. అది గమనించిన కవిలో గానం పుట్టిన వేళ.

ఆశలు రేపే మనసును అరికట్టడం కష్టమే. సామాన్య మానవుడు బ్రతుకునావపై సాగిపోతూ తన కలలైనవి అలలు, అలలైనవి కలలు, అలా కలలు కంటూ ఆ అలలపై వేదాంతం పుట్టిన వేళ ఇదే గానం పుట్టిన వేళ.

చిటపట చినుకులు కురిసేవేళ, ముత్యాలై రతనాలై భూమిపై చల్లిన వేళ, ఈ వింతలు చూస్తే కవికి కలం ఆగుతుందా? గానం పుట్టక మానుతుందా?

0: ఇంతవరకు మీరు 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రంలో 1991లో రూపొందించబడిన గానం పుట్టిన వేళ సంగీత రూపకం విన్నారు. రచన, సంగీతం, గానం శ్రీ మెరుగు రాజేంద్ర ప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా ఆలాపన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన సి నారాయణరెడ్డి గీతానికి ఇళయరాజా సంగీతం అందించిన పాట విందాం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
4: చిత్రసీమలో ఇప్పుడు రంగీలా చిత్రం కోసం ఎస్ జానకి పాడిన సిరివెన్నెల గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు పౌర్ణమి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట విందాం.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
3: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
3: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: చిత్రసీమలో చివరిగా సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడిన అనంత శ్రీరామ్ గీతానికి AR రెహమాన్ సంగీతం అందించిన పాట విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత్పై దాడి చేసిన వారికి సైన్యం ధీటుగా సమాధానమిచ్చిందని, వారి విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్విస్తున్నారని పేర్కొన్నారు. సైనికుల పట్ల గౌరవ సూచకంగా సామాజిక మాధ్యమాల్లో తమ డిస్ప్లే పిక్చర్స్ మార్చుకోవాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల అజేయ శక్తి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ మిషన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దళాల పరాక్రమానికి ఆయన వందనం చేశారు. నిఘావర్గాల చాకచక్యం, రాజకీయ దృఢ సంకల్పంతో సరిహద్దుల ఆవలి ఉగ్రవాదాన్ని తుదముట్టించిన చారిత్రాత్మక దినంగా దీన్ని అభివర్ణించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రజల తీర్పు గౌరవిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము అడ్డుపడబోమని, మరో ఎన్నిక కానీ లేదా రాజ్యాంగ సంక్షోభం కానీ కోరుకోవటం స్పష్టం చేశారు. అలాగే అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రచారం ఖండించారు. కేరళలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు నేడు తిరువనంతపురంలో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో 140 స్థానాలకు గాను 104 సీట్లు గెలుచుకున్న యూడీఎఫ్ కూటమి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చెన్నై నుంచి తిరిగి రాగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంప్రదించనున్నారు. ప్రస్తుతం గవర్నర్ తమిళనాడు అదనపు బాధ్యతల్లో భాగంగా చెన్నైలో ఉన్నారు. వరిధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నందున రవాణాకు అవసరమయ్యే వాహనాలు సమకూర్చాలని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. సివిల్ సప్లైస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాహనాల పత్రాలు తనిఖీ చేసి ధాన్యం తరలింపులో ఎలాంటి ఆటంకాలు లేకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో పాటు వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. దీనివల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు

వీక్షించాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో పాటు వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. దీనివల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. నేడు లక్నోలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HODని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమంలో విందాం బిఎస్వి సాయికుమార్ గారి గాత్రం. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి భైరవి రాగంలో పచ్చిమెరియం ఆది అప్పయ్య వర్ణం, విరిబోని ఆదితాళం.

మీరింతవరకు బిఎస్వి సాయి కుమార్ గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఇప్పుడు వినండి స్వాతి కిరణం చిత్రం నుండి వాణి జయరామ్ ఆలపించిన సిరివెన్నెల గీతం, కెవి మహదేవన్ సంగీతం.

ఈనాడి ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సుగమ్ సంగీత్ కార్యక్రమంలో వినండి పండిత్ జస్రాజ్ గారి భజనలు.

0: Welcome aboard, dear listeners. The show Voice of the Youth, scheduled to depart at 12:12 p.m., is now arriving on air. I request everyone to kindly take your seats and tune in as I, your host Ritika Naidu, will take you to travel through the airwaves. Our journey begins from Srinagar, where the air itself feels poetic. Snowflakes drift lazily onto the majestic Chinar trees. As we walk along the pathways of the Mughal Gardens, Shalimar Bagh and Nishat Bagh, we can feel what royalty once felt like. By the edge of the Dal Lake, life moves unhurried with vendors pouring steaming kava rich with saffron, cardamom and cinnamon, while the shikaras drift past like painted dreams. Just when we think it can't get more surreal, we climb higher to Leh Ladakh. Raw, rugged, and breathtakingly still. The mountains here aren't just landscapes, they are guardians. The chants at the Tikse Monastery echo through the mountains, and the blue waters of the Pangong Lake stretch endlessly. Next, we wind our way to Shimla, where colonial charm meets misty hills, toy trains chug gently through tunnels, and the cool breeze carries laughter along the mall road. We then have Dehradun, nestled quietly in the Dune Valley, where time slows between forest trails, gentle rains and the distant call of the mountains. Just when our soul settles into the quiet, the north surprises again with a place where life bursts into color, sound and emotion. In Punjab, golden mustard fields sway to the beats of Bhangra. The golden temple shines with devotion, while the Jallianwala Bagh and the Wagha border remind us of sacrifice and pride. Finally, we arrive at Delhi, the heartbeat of India, a city where the past and present walk side by side. From the grandeur of the India Gate and the Red Fort to the bustling streets of Chandni Chowk filled with flavors, colors and chaos. This is the magic of North India. Where snow whispers, mountains listen, cities speak, and every place leaves behind a story within us. Before we move to the next segment, dear listeners, let's take a short commercial break.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఫ్రమ్ స్నోకిస్ మౌంటైన్స్ అండ్ విస్పరింగ్ వ్యాలీస్ ఆర్ ట్రైన్ నౌ రేజెస్ టు ద సౌత్, where the chill melts into sunlit streets and the aroma of filter coffee fills the air, blending with the scent of sandalwood and jasmine tucked in the hair of women. Be it at the magnificent Meenakshi temple or at any other temple, every pillar tells us a story. Women draped in Kanjivaram silks walk barefoot into these sacred spaces as Nadaswaram and Ridangam fill the air with devotion. Drifting into Kerala feels like entering a painting. The backwaters of Alappey ripple softly as houseboats glide by. In Fort Kochi, colonial charm lingers in every street, while the sacred halls of the Guruvayur temple echo with prayers.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిసనర్స్. ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, హిస్టరీ రైజెస్ ఫ్రమ్ ద షోర్స్ త్రూ ద ఐకానిక్ సెల్యులార్ జైల్, స్టాండింగ్ సైలెంట్లీ యాజ్ అ రిమైండర్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగల్. సరౌండెడ్ బై టర్క్వాయిస్ వాటర్స్ అండ్ డెన్స్ ట్రాపికల్ ఫారెస్ట్, ద ఐలాండ్స్ ఫీల్ లైక్ నేచర్స్ ఓన్ పారడైస్, వెర్ సన్రైజ్ మీట్స్ ద సీ ఇన్ గోల్డెన్ సైలెన్స్. ఫర్దర్ వెస్ట్ లైస్ లక్షద్వీప్, a cluster of emerald islands floating gently upon the Arabian Sea. Crystal clear lagoons, swaying coconut palms, and vibrant marine life make these islands shimmer like jewels upon the ocean. Life here moves peacefully with the tides, carrying traditions shaped by the sea and generations of coastal culture. And as our journey across mountains, deserts, forests, temple cities and islands slowly comes to an end, we realize something beautiful. India is not just a country. It is a thousand stories beating together as one heart.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను రాష్ట్రపతి ద్రౌపది మురుము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత సాయుధ దళాల అజేయ శక్తికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జననీ పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఇక వార్తల ప్రకారంగా ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో భారతదేశం నిబద్ధత ఉందని స్పష్టం చేశారు. పెహల్గామ్లో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి మన సైన్యం ధైర్యంతో తగిన బుద్ధి చెప్పిందని సోషల్ మీడియా దిగ్గా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్ధతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందన్నారు. వీర జవాన్ల పరాక్రమానికి యావత్ దేశం గర్విస్తూ వారికి సెల్యూట్ చేస్తుందని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
1: टेरर और टॉक एक साथ नहीं हो सकते, टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता.
0: ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ సార్వభౌమాధికారానికి, పౌరుల భద్రతకు ముప్పు కలిగించే శక్తులకు వ్యతిరేకంగా

0: ంగా భారత్ సంకల్పాన్ని చాటిచెప్పిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఈ మిషన్ సాధించిన అసాధారణ విజయం మన సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలు ప్రతిబింబిస్తోందన్నారు. మన సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి ఈరోజు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల అజేయశక్తికి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నిఘా వర్గాల చాకచక్యం, రాజకీయ దృఢ సంకల్పంతో సరిహద్దుల ఆవలి ఉగ్రవాదాన్ని తుదముట్టించిన చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. శత్రువులు ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరనే సందేశాన్ని ఈరోజు అందిస్తుందని, వారు ఎల్లప్పుడూ మన దేశాల నిఘానిడలో ఉంటారని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం సందర్భంగా భారత సాయుధ దళాల శౌర్యాన్ని, త్యాగాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశ సాయుధ దళాల ధైర్య సాహసాలు, అంకితభావం దేశాన్ని నిరంతరం కాపాడుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ జాతీయ సంకల్పానికి శక్తివంతమైన చిహ్నంగా నిలుస్తుందని, అత్యవసర సమయాల్లో భారత సాయుధ దళాలు ఎల్లప్పుడూ నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు సిద్దంగా ఉంటాయని నిరూపించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ నేటికి ఏడాది పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని భారత సాయుధ దళాల శౌర్యానికి నివాళిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా డిస్ప్లే పిక్చర్ మార్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సాయుధ దళాలు ధైర్య సాహసాలను, సంకల్పాన్ని ప్రదర్శించాయని, వారి విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని మోదీ అన్నారు. ప్రధానమంత్రితో పాటు సహచర మంత్రులు కూడా తమ సోషల్ మీడియా డిస్ప్లే పిక్చర్స్ మార్చారు. ఈ ప్రత్యేక చిత్రంలో నలుపు రంగు నేపథ్యంపై ఆపరేషన్ సింధూర్ అనే పదాలు, వాటిపై జాతీయ జెండా ఉన్నాయి. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వీరుల త్యాగాలు స్మరించుకుంటూ సైనికుల పట్ల తమకున్న గౌరవం చాటుకున్నారు. రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో పండ్ల ఎగుమతిదారులతో మాట్లాడుతూ, దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, ప్రాసెసింగ్ ఎగుమతులు ప్రోత్సహించడమే 2 రోజుల ఫ్రూట్ హారిజాన్ 2026 కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. పండ్ల రంగానికి దిశానిర్దేశం చేసేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం కృషి చేస్తుందని తెలిపారు.
1: इस आयोजन का उद्देश्य है फलों का उत्पादन बढ़ाना, गुणवत्ता क्वालिटी कैसे और बेहतर करें, इम्प्रूव करें हम उसकी कोशिश करना, फलों की प्रोसेसिंग उसको आगे बढ़ाना. हम ये चाहते हैं कि हमारे फल, हमारी सब्जियां, उनका निर्यात बढ़ेगा तो किसानों की आय भी बढ़ेगी और विदेशी मुद्रा भी हमारे देश में आएगी, रोजगार के अवसर भी बढ़ेंगे.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా జననీ పథకాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జననీ అనేది ప్రత్యుత్పత్తి వయసులో ఉన్న మహిళల డిజిటల్ ఆరోగ్య రికార్డ్స్ సమగ్రంగా పర్యవేక్షణకు రూపొందించిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇప్పటి వరకు ఈ ప్లాట్ఫామ్లో 1,34,00,000 మంది లబ్దిదారులు నమోదు చేసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రసవానికి ముందు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ, చిన్నపిల్లల సంరక్షణ, అలాగే కుటుంబ నియంత్రణ వంటి మాతా శిశు ఆరోగ్య సేవలకు అంతరాయం లేకుండా పర్యవేక్షించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత సువేందు అధికారికి సన్నిహితుడైన చంద్రనాథ్ రథ్ హత్యను ప్రస్తావిస్తూ, మమతా బెనర్జీ నేతృత్వంలో హింసాత్మక రాజకీయ సంస్కృతికి మరో నిదర్శనమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. టీఎంసీ భయానక రాజకీయాలకు లొంగనందుకే బీజేపీ కార్యకర్తలను, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం, హత్యలు చేయడం జరుగుతోందని సామాజిక మాధ్యమం వేదికగా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు, ప్రతీకార చర్యలకు చోటులేదని మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం రవీంద్ర జయంతిని పురస్కరించుకుని ఈ శనివారం కోల్కతాలో బ్రిగేడ్ ప్రేగ్రౌండ్లో జరగనుంది. రాష్ట బీజేపీ అధ్యక్షులు సమీక్ భట్టాచార్య నిన్న రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, ఎన్నికల అనంతర హింసను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ నేతలు సౌమిత్ర ఖాన్, జ్యోతిర్మయ్ సింగ్ మహతో పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రేపు సమావేశమై తమ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకుంటారని భట్టాచార్య తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. మమతా బెనర్జీ రాజీనామా చేయని పక్షంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేరళలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు నేడు తిరువనంతపురంలో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో 140 స్థానాలకు 104 సీట్లు గెలుచుకున్న యూడీఎఫ్ కూటమి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్

0: అర్లేకర్ చెన్నై నుంచి తిరిగి రాగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంప్రదించనుంది. ప్రస్తుతం గవర్నర్ తమిళనాడు అదనపు బాధ్యతల్లో భాగంగా చెన్నైలో ఉన్నారు. టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు లోక్భవన్లో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్తో రెండోసారి సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్ కేరళకు బయలుదేరే అవకాశం ఉంది. నిన్న విజయ్ గవర్నర్ను కలిసి తన పార్టీ ఎమ్మెల్యేల జాబితా కాంగ్రెస్ మద్దతు లేఖను సమర్పించారు. అయితే మెజార్టీ నిరూపించుకునేందుకు మరికొంతమంది మద్దతు అవసరముంది. ఈ నేపథ్యంలో వీసీకే నేత తిరుమావళన్ మాట్లాడుతూ ఈరోజు జరిగే తమ పార్టీ శాసనసభ పక్ష సమావేశం తర్వాత విజయ్కు మద్దతిచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2026 కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు ఢిల్లీలో త్యాగరాజ్ స్టేడియంలో జరుగుతాయి. ఢిల్లీ ప్రభుత్వం, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే ఈ పోటీల్లో ఇంగ్లాండ్, ఆస్టేలియా, కెనడా, సింగపూర్తో సహా 35 పైగా దేశాల క్రీడాకారులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడంలో ఢిల్లీకున్న చరిత్రను ఈ ఈవెంట్ మరింత పెంచుతుందన్నారు. క్రీడాకారులకు, ప్రేక్షకులకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ 7 రోజుల ఛాంపియన్షిప్లో వివిధ విభాగాల్లో పోటీలు జరగనుండగా ఆగస్టు 2 ఫైనల్స్ నిర్వహిస్తారు. ఈరోజు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, కొంకన్, గోవా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. రాగల 2-3 రోజుల పాటు కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో ఎకానా స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసిన సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత సాయుధ దళాల అజేయ శక్తికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జననీ పథకాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

0: जी, अभी आपने सुना कार्यक्रम साथी की सहायता।
1: और अब इसी के साथ हमारा आज का कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
0: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: మీరింతవరకు NCERT వారి ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమై ఏడాది పూర్తయిన సందర్భంగా సైనికుల పరాక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారిపై గౌరవార్థం సామాజిక మాధ్యమాల్లో డీపీలు మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి తార్నాకలో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను ఈరోజు పరిశీలించారు. హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ సందర్భంగా ఈ సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభాస్థలిని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరంగా. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాయుధదళాల శౌర్య పరాక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత్పై దాడి చేసిన వారికి సైన్యం ధీటుగా సమాధానం ఇచ్చిందని, వారి విజయం పట్ల ప్రతి భారతీయుడు గౌరవిస్తున్నాడని పేర్కొన్నారు. సైనికుల పట్ల గౌరవ సూచంగా సామాజిక మాధ్యమాల్లో తమ డిస్ప్లే పిక్చర్లను మార్చుకోవాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి తార్నాకలోని సిఎస్ఐఆర్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను ఇవాళ పరిశీలించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కేంద్రాన్ని మంజూరు చేశారని, ఇది విద్యార్థులు పరిశోధకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. 3 నెలల క్రితమే ప్రారంభమైన ఈ పనులను వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. అలాగే ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి పర్యటనలో భాగంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, వరంగల్ టెక్స్టైల్ పార్క్ వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగుతాయని, భవిష్యత్తులో రైల్వే విద్యా రంగాల్లో మరిన్ని ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. హన్మకొండలో జరుగుతున్న రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ పాల్గొని వివిధ స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా సాగులో ఆధునిక పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. యాంత్రీకరణ ప్రాధాన్యతను వివరిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు. హన్మకొండలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె తారకరామారావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వరంగల్లో కేసు నమోదైంది. అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై దురుద్దేశంతో బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్న రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామరెడ్డి తదితరులు వరంగల్లోని సుబేదారి పోలీసులకు కేటీఆర్పై ఫిర్యాదు చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు పేదలకు పౌష్టిక ఆహారాన్ని అందించే లక్ష్యంతో రేషన్ షాపుల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సేకరించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో వేలం వేయకుండా మధ్యవర్తుల దోపిడీకి చెక్ పెడుతూ నేరుగా సామాన్యులకు తక్కువ ధరకే అందించనున్నారు. ఈ నిర్ణయం వల్ల గురుకులాలు, హాస్టల్ విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందటమే కాకుండా పౌల్ట్రీ రంగానికి కూడా ఊతం లభిస్తుంది. రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే పేద ప్రజల ఆకలిని తీర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ వినూత్న దిశానిర్దేశం చేసింది. సంక్షేమ శాఖ పరిధిలోని ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా, వివాదాలకు తావు లేకుండా నిర్వహించాలని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నిన్న సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, స్పౌస్ కేసులు, సుదీర్ఘకాలం మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. బదిలీల ప్రక్రియలో డిజిటల్ పద్ధతులు పాటించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గురుకులాల్లో బోధన నాణ్యత దెబ్బతినకుండా సిబ్బంది సమతుల్యత

0: పాటించాలని, ముఖ్యంగా మహిళా దివ్యాంగ ఉద్యోగుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరాస్ మహిళాశక్తి చీరల పంపిణీపై వస్త్రోత్పత్తిదారులకు ఆర్డర్లు ఇస్తున్నట్లు కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు. సిరిసిల్లలో కొత్త డిజైన్లను ప్రదర్శించిన ఆమె వస్త్ర పరిశ్రమకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే 352 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు.
1: రూరల్ ఏరియాలో 60 లక్షల చీరలు, అర్బన్ ఏరియాలో 30 లక్షల చీరలు, 90 లక్షలు 6.30 సంవత్సరం మీటర్ల చీరలు, 9 మీటర్ల పెద్ద చీరలు ఏవైతే గ్రామీణ ప్రాంతంలో తల్లు కట్టుకునేటువంటి 5 లక్షలు కలిపి 1 కోటి చీరలు ఆర్డర్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం కూడా ఎవరికి ఎంత చీరలు వేయాలి అనే దానికి.
0: ఈ కార్యక్రమంలో కలెక్టర్ గరిమా అగర్వాల్ కూడా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AR_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫోర్ లీడర్ హరీష్ రావు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్య తూకంలో జరుగుతున్న జాప్యం, తరుగుల పేర్లతో సాగుతున్న మోసాలపై ఆయన వివరాలు సేకరించారు. అకాల వర్షాలకు కళ్లాల్లోనే తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వ సారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఈ నెల 10వ తేదీన రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ స్మార్ట్ సిటీ, వరంగల్ పీఎం మిత్ర పార్క్ వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లో నిమగ్నమయ్యాయి. 50 నియోజకవర్గాల నుంచి దాదాపు 2 లక్షల మందిని సమీకరించేలా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్రావు వెల్లడించారు. జన సమీకరణ కోసం 4 ప్రత్యేక రైళ్లు, 3000 బస్సులను పార్టీ సిద్ధం చేసింది. సభా ఏర్పాట్లపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇప్పటికే సమీక్షించగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు కిషన్రెడ్డి స్వయంగా పరేడ్ గ్రౌండ్ను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ పదవీకాలం బుధవారం ముగియడంతో నేటి నుండి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన చివరి కౌన్సిల్ సమావేశంలో 76.56 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో పాటు 20 కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఎంపీ కావ్య, స్థానిక ఎమ్మెల్యేలు హాజరైన ఈ భేటీలో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా స్వయం సహాయక సంఘాల బృందాల వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజలతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 26,621 కోట్ల రూపాయల రుణ లక్ష్యంతో కూడిన ప్రణాళికను విడుదల చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేస్లాగూడలో ఉపాధి హామీ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 3 అధికారులను విధుల నుండి తొలగిస్తూ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు ఉత్తర్వులు జారీ చేశారు. కూలీలు రాకున్నా హాజరు వేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ విచారణలో నిజమని తేలటంతో మండల అదనపు ప్రోగ్రాం అధికారి మల్లయ్యతో పాటు 2 సాంకేతిక సహాయకులపై ఈ చర్యలు తీసుకున్నారు. మైనార్టీ స్టడీ సర్కిల్లో యూపీఎస్సీ ఉచిత కోచింగ్ కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి భారతి కోరారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుకాలతో పాటు వడగళ్ల వానలు పడే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చేనేత మరమగ్గాల సహకార సంఘాలకు సంబంధించిన ఏకల ప్రక్రియలో భాగంగా సంఘాల ప్రాథమిక ఓటర్ల జాబితాను విడుదల చేశామని చేనేత జైలు శాఖ ఏడీ సంతోష్ తెలిపారు. జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సంబంధిత ఆధార పత్రాలతో గడువులోగా సిరిసిల్ల చేనేత జౌలు శాఖ కార్యాలయంలో సభ్యత్వ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు, ఇతర సంబంధిత ఆధారాలతో ఇవ్వాలని కోరారు. వరిధాన్యం సేకరణ సందర్భంగా ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో పంటలను మిల్లులకు తరలించేందుకు తగినన్ని వాహనాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇల్లంబర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సివిల్ సప్లైస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ వంటి సరైన ధృవపత్రాలు వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆపరేషన్ సింధూర్

0: విజయవంతమై ఏడాది పూర్తయిన సందర్భంగా సైనికుల పరాక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారిపై గౌరవార్థం సామాజిక మాధ్యమాల్లో డీపీలు మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి తార్నాకలో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను ఈరోజు పరిశీలించారు. హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ సందర్భంగా ఈ సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభాస్థలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమం విందాం.

0: కార్యక్రమంలో వినండి సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రేమ్చంద్ గారు రచించిన మానస్ సరోవర్ కథల సంపుటి పుస్తక రచయిత శ్రీమతి వేణుమాధవి.
1: ప్రేమ్చంద్ గారు హిందీ మరియు ఉర్దూ సాహిత్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రచయితలలో అగ్రగణ్యులు. రచనా శైలి: ఇతని రచనలు ఆదర్శోన్ముఖ యథార్థవాదానికి దగ్గరగా ఉంటాయి, అనగా ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను నిజాలను యథాతథంగా చిత్రించే విధానం. ప్రేమ్చంద్ గారి రచనలు సామాజిక వాస్తవిక పేదరికం, దళితుల సమస్యలు, ఆనాటి మహిళల పరిస్థితులను మరియు రైతు వ్యధులను ప్రతిబింబిస్తాయి. ప్రేమ్చంద్ గారు 300 కథలు, 14 నవలలు, 3 నాటకాలు మరియు అనేక వ్యాసాలు రాశారు. ఇతను రచించిన 300 కథలను మానస సరోవర్ అనే పుస్తకంలో 8 భాగాలుగా సంకలనము చేయబడ్డాయి. అక్కడ నుండి తీసుకోబడినదే ఈ కథ సత్కర్మ. ప్రేమ్చంద్ గారు రాసిన ఈ కథ ఎలాంటి ప్రశ్నను ఉత్పన్నం చేస్తుంది అంటే, ఉపకారానికి పర్యవసానంగా ఉపకారమే ఉంటుందా, లేదా మనిషి అప్పుడప్పుడు తన అహంకారంతో ఇతరుల నుండి పొందిన ఉపకారాన్ని మరిచిపోయి పాపం చేస్తాడా? ఇది ఈ కథ తన పిల్లల పట్ల ఒక అమ్మ ప్రేమకు సంబంధించినది, ఒక జమీందారు గర్వానికి సంబంధించినది, పొందిన ఉపకారానికి బదులుగా ఎప్పటికీ రుణం తీర్చుకోలేని వ్యక్తికి సంబంధించిన కథే సత్కర్మ, అనగా మంచితనము. అది వర్షాకాలం, చిటపటమంటూ చిరుజల్లులు పడుతూ ఉన్నాయి, చుట్టూ పచ్చదనంతో నిండి ఉంది. నేల తల్లి ఆకుపచ్చ ముసుగును ధరించినట్టు ఉంది. శ్రావణ మేఘాల దాగుడు మూతలు మరియు చల్లని గాలి చిరుజల్లులు మనసుకు ఒక రకమైన ఆహ్లాదాన్ని మరియు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అంతటా ఊయలలు ఊగుతూ గజరి పాటలు పాడుతున్నారు. ఒక పెద్ద కోట భవనము లాంటి ఇల్లు, ఆ ఇంటికి పెద్ద ప్రాంగణము పెద్ద పెద్ద గోడలతో కలిగి ఉంది. ఆ ఇల్లు ఆ ప్రాంతపు పలుకుబడి కలిగిన సేటి చింతామణిది. అతను చాలా దయగల వ్యక్తి, అప్పులు ఇవ్వటం అతని వృత్తి. ఇతర షావుకారులలా అధిక వడ్డీ తీసుకోకుండా సాధారణమైన వడ్డీకి అప్పులు ఇచ్చేవాడు. ఆ పెద్ద కోట భవనము లాంటి ఇంటి ఆవరణలో రేవతీరాణి, ఈమె సేట్ చింతామణి భార్య, ఎంతో ఉత్సాహంతో ముస్తాబు అవుతూ ఉన్నది. ఆమె తన పాదాలకు పెట్టుకున్న గోరింటాకు సువాసన ఆ ఇంటి ఆవరణ మొత్తం వ్యాపించి ఉంది. నుదుటన సింధూరము, కళ్ళకి కాటుక, తలలో పూలతో అలంకరించుకుంటూ అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోయింది. వరండాలో కూర్చొని జపం చేసుకుంటున్న వృద్ధురాలైన తన అత్తమ్మ దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం కోసం పాదాలు

కళ్ళను తాకుతూ, అత్తమ్మ ఈరోజు ఊళ్ళో బొమ్మల మేళ జరుగుతుంది, మా స్నేహితురాలందరూ ఆ మేళకు వెళ్తున్నారు, నేను కూడా కొద్దిసేపు ఆ మేళను చూడటానికి వెళతాను, చాలా ఆసక్తిగా ఉంది అన్నది రేవతి. అప్పుడు అత్తగారు తన కోడలితో, ఇది వర్షాకాలం, నమ్మడానికి వీలు లేదు, ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు, వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది, పిల్లలకు జలుబు చేస్తుంది, వద్దులే అంది. అప్పుడు రేవతి నవ్వుతూ, చిన్న పిల్లల అత్తమ్మ కొద్దిసేపు వరకే ఉండి తిరిగి వచ్చేస్తాం, హీరమన్ కూడా మారం చేస్తున్నాడు అన్నది. రేవతికి ఇద్దరు పిల్లలు, ఒకరు అబ్బాయి మరొకరు అమ్మాయి. అబ్బాయి పేరు హీరమన్, వయస్సు 7 సంవత్సరాలు, చాలా అల్లరి పిల్లవాడు. మరొకరు తన చేతిలో ఉన్న చంటి పాప. ఇక తన స్నేహితురాల గుంపుతో ఎంతో సంబురంగా మేళకు బయలుదేరింది రేవతి రాణి. కీరత్ సాగర్ ఆ గ్రామం యొక్క విశాలమైన నీటి కొలను. ఈ కొలను వద్ద చాలామంది స్త్రీలు పిల్లలు గుమికూడి ఉన్నారు. నీళ్లు మేఘాలు కమ్ముకున్నాయి. స్త్రీలందరూ అందంగా అలంకరించుకొని ఊయలలు ఊగుతూ పాటలు పాడుతూ వర్షపు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది బొమ్మల వీడుకోలు రోజు. అంటే పెళ్లి కాని అమ్మాయిలు, కొత్త కోడళ్ళు తమ బొమ్మలను అందంగా అలంకరించి వీడుకోలు చెప్పడానికి వచ్చారు. ఆ నీటి కొలనులో ఆ బొమ్మలను వదిలి శ్రావణ మాసపు వీడుకోలు పాట పాడుతున్నారు. అక్కడ అబ్బాయిలతో కూడిన ఒక సమూహం ఉంది. అందులో హీరామన్ కూడా ఉన్నాడు. అందరూ కలిసి నీటిలో వదిలిన బొమ్మలను వాళ్ళ దగ్గరున్న కర్రతో కొడుతున్నారు. ఇది ఆ ప్రాంతపు ఆచారం. రేవతి కొలను మెట్లపై ఒకవైపు నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ తన స్నేహితురాళ్లతో ముచ్చట్లలో మునిగిపోయింది. హీరమన్ ఇతర పిల్లలతో కలిసి కొలను మొదటి మెట్టుపై నిలుచొని నీళ్ళలో వదిలిన ఆ బొమ్మలను కొట్టడంలో నిమగ్నుడయ్యాడు. ఆ మెట్టుపై బురద పేరుకుపోవడంతో అకస్మాత్తుగా కాలు జారి ఆ నీటిలో పడిపోయాడు. అప్పుడు రేవతి, హీరమన్ నా బాబు అని గట్టిగా అరుస్తూ, ఎవరైనా నా బాబును కాపాడండి అని అరుస్తూ ఆ మెట్ల వైపు పరిగెత్తింది. తన గుండెలను బాదుకుంటూ, ఎవరైనా నా బాబును కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంది. అక్కడ చాలామంది జనాలు గుమికూడారు. కానీ ఎవ్వరూ నీటిలోకి దూకడానికి సాహసం చేయటం లేదు. ఒకరు అంటున్నారు ఇది చాలా లోతుగా ఉందని, మరికొందరు తమ కొత్త బట్టలు పాడైపోతాయని, ఇంకొందరు బాబుని కాపాడలేకపోతే పోలీస్ కేసులో ఇరుక్కుంటామని భయపడుతున్నారు. అలా 10 నిమిషాల తర్వాత హీరమన్ తలపైకి తేలి కాలు చేతులు కొట్టుకుంటూ ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. అప్పుడే అటువైపుగా గుర్రం మీద సవారీ చేస్తూ వెళుతున్న వ్యక్తి ఆ జనాలను చూసి ఆగి ఒక అత్తని అడిగాడు, తమ్ముడు ఏం జరిగింది ఇక్కడ అని. సేటి చింతామణి అబ్బాయి నీటిలో పడి మునిగిపోతున్నాడని చెప్పాడు ఆ వ్యక్తి. అప్పుడు గుర్రంపై వచ్చిన వ్యక్తి ఎక్కడని అడిగాడు. అక్కడ ఒక స్త్రీ తన తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంది, అక్కడే అని చెప్పాడు. విషయం తెలిసిన వెంటనే తన ప్రాణాలకు తెగించి నీటిలోకి దూకాడు. అందరూ స్తబ్దులుగా ఉండిపోయారు. ఆ వ్యక్తి నీటిలోకి దూకి వెతుకుతూ ఉండగా మొదట హీరామన్ టోపీ దొరికింది. రెండోసారి వెతకగా హీరామన్ కర్ర దొరికింది. మూడోసారి చాలా లోతుగా వెళ్ళి వెతకగా తనకి హీరమన్ దొరికాడు. ఇంకా తన ఒడిలోకి తీసుకొని ఆ కొలను ఒడ్డుకి తీసుకొచ్చాడు. హీరమన్ మూర్చపోయి ఉన్నాడు, కానీ బ్రతికే ఉన్నాడు. అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. రేవతి అతని కాళ్ళపై పడి, ఓ మహాత్మా, దేవుడులా వచ్చి నా బాబును కాపాడారంటూ ఏడుస్తూ ఉంది. ఇంతలో విషయం తెలుసుకున్న చింతామణి అతని స్నేహితునితో కలిసి వచ్చాడు. అక్కడే ఉన్న ఒక వైద్యుడు హీరమనని పరీక్షించి మృంగిన నీళ్లను బయటికి తీసేశాడు. అప్పుడు మూర్చపోయి ఉన్న హీరమన్ అమ్మ అంటూ లేచాడు. అప్పుడు వైద్యుడు, 2 నిమిషాలు ఆలస్యం అయ్యి ఉంటే నీరు ఊపిరితిత్తుల్లోకి పోయి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేదని చెప్పాడు. సేటి చింతామణి ఆ దేవుడు లాంటి వ్యక్తికి బహుమతి ఇచ్చి కృతజ్ఞతలు తెలపాలని అనుకున్నాడు. అతను ఎక్కడున్నాడని 4 దిక్కులా వెతికారు. కానీ అతను కనిపించలేదు. అతను తన గుర్రంపై వెక్కి మెల్లిగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతనికి జయ జయకారాలు, పొగడ్తలు, బహుమతులపై ఆశ లేదు. అతను తన మానవత్వాన్ని ప్రదర్శించాడు. అతన్ని చాలా వెతికారు. కానీ ఆ రక్షకుడు ఎక్కడ మాయమయ్యాడో ఎవరికీ అర్థం కాలేదు. ఇలా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో వర్షాల కారణంగా కీరత్ సాగర్ నీళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రజల అదృష్టాలు కూడా మారాయి. సేటి చింతామణి వ్యాపారం జోరు అందుకుంది. అతను ఇప్పుడు షావుకారు నుండి జమీందారు కావాలనుకుంటున్నాడు. ఒకప్పుడు కోడలుగా ఉన్న రేవతి ఇప్పుడు ఒక కోడలికి అత్తగారయ్యారు.
ఆమె

వెంట్రుకలు తెల్లబడ్డాయి. కానీ మొహంలో హుందాతనం కొట్టొచ్చినట్లు ఉంది. ఇక హీరామన్, నీళ్ళలో మునిగిపోతున్న ఆ 7 సంవత్సరాల పిల్లవాడు ఇప్పుడు పొడవైన, బలమైన, మంచి మనసున్న మరియు దయాగుణం ఉన్న నవయువకుడు అయ్యాడు. బహుశా ఆ రోజు చావు అంచుని దగ్గరగా చూసినందుకు అతనికి జీవితం యొక్క విలువ తెలిసినట్టుంది. అప్పుడప్పుడు తన తండ్రి సేట్ చింతామణికి తెలియకుండా పేదలకు సహాయం చేసేవాడు. పేదింటి అమ్మాయిల పెళ్లికి డబ్బులు ఇవ్వడం, రోగులకు వైద్యం చేయించడం వంటివి సేవలు చేసేవాడు. హీరామన్ యొక్క ఈ వ్యవహారం చూసి పండిత చింతామణి నిరాశపడేవాడు. అరే ఓ మూర్ఖుడా, డబ్బులేమైనా చెట్ల కాస్తున్నాయా, ఇలా వృధా చేస్తున్నావని. కానీ రేవతి ఎల్లప్పుడూ తన కొడుకుని ఒక కవచంగా కాపాడుతూ వచ్చేది. ఈ పుణ్యాలను చేయడానికే ఆ రోజు బ్రతికి బయటపడ్డాడు అని. ఒకరోజు హీరామన్ సంస్కృత పాఠశాలకు 50 రూపాయల చందా ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న చింతామణి కోపంతో 2 రోజులు ఆహారాన్ని ముట్టలేదు. ఇంట్లో అందరిపై నిరాహార దీక్ష పట్టారు. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. కానీ హీరామన్ పేదలకు సహాయం చేయడంలో వచ్చే ఆధ్యాత్మిక ఆనందాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. ఎంతోమంది పేదలు, వితంతు మహిళలు తన కుమారుడికి ఇచ్చే ఆశీర్వాదాలను చూసి రేవతి ప్రపంచంలోనే తాను ఎంతో భాగ్యవంతురాలనని మురిసిపోయేది. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే హీరామన్ పుట్టినరోజున రేవతి కళ్ళ ముందర ఆ 20 సంవత్సరాల కిందట జరిగిన దుర్ఘటన గుర్తుకు వచ్చేది. ఆ రోజు హీరామన్ నీళ్ళలో మునగటం, అతని అరుపులు, మరి ఎక్కడ నుండో తెలియని వ్యక్తి దేవుడులా వచ్చి హీరామన్ని కాపాడిన ఆ క్షణాలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చేది. ఈరోజు హీరామన్ 27వ పుట్టినరోజు. రేవతికి సంవత్సరం మొత్తంలో వచ్చే ఆ రోజుని శుభమైన, పవిత్రమైన రోజుగా భావించేది. ఈరోజు దాన దక్షిణలు ఇవ్వటంతో గడిచిపోయేది. పేదలకు అన్నదాన కార్యక్రమాలు, బ్రాహ్మణులకు దక్షిణనిచ్చే కార్యక్రమాలు నిర్వహించబడేవి. ఈ కార్యక్రమాల్లో పండిత చింతామణి కూడా ఖుషీ ఖుషీగా పాల్గొనేవాడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఇది హీరామన్కి పునర్జన్మ అని. ఒకరోజు మధ్యాహ్నం హీరామన్ పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ అమ్మ, శ్రీపుర గ్రామాన్ని వేలమేస్తున్నారట, కోర్టులో వేలంపాట నడుస్తుందట, నేను వేలంపాటలో పాల్గొంటానమ్మా అని చెప్పాడు. రేవతి ఆశ్చర్యంతో, అవునా, నిజంగా జమీందారీ వస్తుందా, ఎంతకు అని అడిగింది. హీరామన్ ఎంతో ఉత్సాహంతో, కళ్ళల్లో మెరుపుతో, అవును అమ్మ, గ్రామము చాలా బాగుంది, అంత పెద్దది కాదు, అంత చిన్నది కాదు, 10 కోసల దూరంలో ఉంది, 20,000 వరకు వేలంపాట పాడారు, మనం 100-200 వేలంపాటను పెంచితే దానిని మనం పొందవచ్చు, మనం జమీందారులం అవుతామమ్మా అని అన్నాడు. రేవతి ఆలోచనలో పడింది. బాబు, 20,000 చాలా ధర, మీ తాతగారిని నాన్నగారిని అడిగావా అంది. హీరామన్ నిర్లక్ష్యంతో అన్నాడు, అరే అమ్మ, ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒప్పిస్తూ కూర్చుంటే జమీందారీ చేజారిపోతుంది, డబ్బులున్నాయి కదా, మనం తీసుకుందాం అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు హీరామన్ ఆ ఇంటికి యజమాని కాబట్టి. మరుసటి రోజు హీరామన్ కోర్టుకు వెళ్ళి శ్రీపురం జమీందారీ కోసం వేలంపాటలో పాల్గొన్నాడు. 20,500కి ఒప్పందం కుదిరింది. ఇప్పుడు హీరామన్ సేట్ షావుకారు కొడుకు కాదు, జమీందారు అయ్యాడు. అలా కొన్ని రోజుల తర్వాత హీరామన్ మునిమ్ని, పట్వారిని మరియు 2 చపరాసులను తీసుకొని గుర్రంపై సవారీ చేస్తూ శ్రీపుర గ్రామానికి బయలుదేరాడు. జమీందారు మొదటిసారిగా తమ గ్రామానికి వస్తున్నాడని తెలియగానే ప్రతి ఇంటి నుండి నజరానా అనగా బహుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అక్కడి వాతావరణం అంతా భయముతో మరియు గౌరవముతో నిండి ఉంది. హీరామన్ గ్రామంలోకి ప్రవేశించగానే అక్కడి ప్రజలు నుదుట తిలకం దిద్ది ఘనమైన స్వాగతం పలికారు. 300కు పైగా రైతులు, పేదవారు రాత్రంతా తమ చేతులు కట్టుకొని తల వంచుకొని జమీందారు సేవకు నిలుచున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఒక దర్బారుని ఏర్పాటు చేశారు. మునిం ఆ గ్రామ ఆసాములని, రైతులందరినీ పరిచయం చేయడం మొదలుపెట్టాడు. ప్రతి రైతు వారి సామర్థ్యాన్ని బట్టి వణుకుతున్న చేతులతో నజరానాని హీరామన్ పాదల వద్ద పెడుతూ, ముక్కును నేలకు రాస్తూ ప్రణామాలు తెలుపుతూ వెళ్లారు. మధ్యాహ్నం అయ్యేసరికి హీరామన్ ముందు 500 రూపాయల కుప్పలు పడ్డాయి. మొదటిసారి హీరామన్ జమీందారుని యొక్క అసలైన అనుభూతిని పొందాడు. ధనము మరియు అధికారము అనే మత్తులో మునిగిపోయాడు.

ఈ మత్తు ఒక త్రాగుబోతు కంటే కూడా చాలా భయంకరమైనది. అతనికి అనిపించింది వాళ్ళందరికీ తానే రాజునది. తను మీసాలను వడితిప్పుతూ, ఇంకా ఎవరైనా బాకీ ఉన్నారా, అందరూ వచ్చారా అని అడిగాడు. మునిం తడబడుతూ, అందరూ వచ్చారు, కానీ ఇంకొక ఆసామి ఉన్నాడు, అతను తఖత్ సింగ్. హీరామన్ కోపంతో, తఖత్ సింగా, మరెందుకు రాలేడు, అతనికి కొత్త జమీందారు అంటే లెక్కలేదా అని అడిగాడు. అప్పుడు మునిం తల వంచుకొని అన్నాడు, అతనికి కొంచెం గర్వం, స్వాభిమానం ఎక్కువ, అతను ఎవరి ముందర తల వంచడు, ఇంతకు ముందు అతను ఒక ఠాకూర్. హీరామన్ కోపంతో మండిపడుతూ, నేను అతని గర్వాన్ని ఇప్పుడే తీసేస్తాను అని ఇద్దరు సిపాయిలకు, వెళ్ళి అతని లాక్కొని రండి అని చెప్పాడు. కొద్దిసేపు తర్వాత బలహీనమైన ఆ వృద్ధుడు చేతిలో కర్రతో ఎంతో బలహీనంగా ఉన్న ఎంతో టీవీగా హీరామన్ ముందుకు వచ్చాడు. కానీ నజరాన ఇవ్వలేదు, తలా వంచలేదు, దూరం నుండే చేతులు జోడించి రామ్ రామ్ అంటూ నేలపై కూర్చున్నాడు. ఇది చూసిన హీరామన్కి కోపం వచ్చింది. అతనికి అనిపించింది ఆ వృద్ధుడు అతనిని అవమానిస్తున్నాడని. ఓ ముసలివాడా, నీకు జమీందారు ఎదుట ఎలా ప్రవర్తించాలో తెలియదనుకుంటా, నేను నీ గర్వాన్ని అంతా తీసేస్తా, నజరాన ఏది అని అడిగాడు. అప్పుడు తఖత్ సింగ్ తన పదునైన చూపులతో హీరామన్ కళ్ళలోకి చూశాడు. తఖత్ సింగ్ కళ్ళలో భయము లేదు, ఒక రకమైన కరుణ దాగి ఉంది. అయ్యా, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, గౌరవ విషయానికి వస్తే ఎంతోమంది జమీందారులు వచ్చారు వెళ్ళారు, కానీ ఏ జమీందారు కూడా ఈ విధంగా ప్రవర్తించలేదు. నేను ఇతరులను గౌరవిస్తాను, వారి నుండి గౌరవాన్ని ఆశిస్తాను అంటూ పైకి లేచి తన చేతి కర్రను తీసుకొని అక్కడి నుండి తన ఇంటివైపు మెల్లిగా వెళ్తున్నాడు. అది చూసిన హీరామన్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే ఆ వృద్ధుడి కళ్ళల్లో ఏదో ఉంది, అది అతన్ని ఏమి చేయకుండా ఆపింది. తఖత్ సింగ్ తన ఇంటికి రాత్రికి చేరుకున్నాడు. అతని భార్య ఠకురాయన్ అడిగింది, కొత్త జమీందారుని చూసావా, ఎలా ఉన్నాడు అని. అందరూ అంటున్నారు చాలా గట్టివాడని. అప్పుడు తఖత్ సింగ్ ఒక చిరునవ్వు నవ్వి, బాగున్నాడు, యువకుడు కదా, వేడి రక్తం, అలానే ఉంటాడులే అంటూ నేను అతన్ని గుర్తుపట్టాను అన్నాడు. తఖత్ సింగ్ భార్య ఆశ్చర్యపోతూ, గుర్తుపట్టడం ఏంటి, మీకు ముందే తెలుసా అని అడిగింది. తఖత్ సింగ్ మెల్లగా తల ఊపి దూరంగా శూన్యంలోకి చూస్తూ, 20 సంవత్సరాల పరిచయం, కీరత్ సాగర్ మేళా, బొమ్మల వీడుకోలు రోజు గుర్తుందా, ఆ రోజు నీళ్ళలో మునిగిపోతున్న ఆ పిల్లవాడు ఇతనే, ఈరోజు నా అధికారి. అవునా, మరి మీరు ఎందుకు ఆ ఘటన గురించి చెప్పలేదా, చెబితే మిమ్మల్ని చాలా ఆదరిస్తాడు కదా అంది ఠకురాయన్. వద్దు, ఎవరితో చెప్పవద్దు, మంచి చేసి ప్రతిఫలం ఆశించడం మానవత్వాన్ని అమ్ముకోవడమే అవుతుంది, ఏదైతే చేశానో మానవత్వంతోనే చేశాను. ఇక ఆ రోజు నుండి తఖత్ సింగ్ హీరామన్ దగ్గరకు వెళ్ళలేదు. అలా 6 నెలలు గడిచిపోయాయి. రేవతికి శ్రీపుర్ గ్రామాన్ని చూడాలనిపించింది. తన కోడలు మరియు మనవళ్లతో కలిసి పల్లకిలో ఆ గ్రామానికి వచ్చింది. గ్రామ స్త్రీలందరూ జమీందారురాలిని చూడటానికి వచ్చారు. అందులో తఖత్ సింగ్ భార్య ఉంది. తఖత్ సింగ్ భార్య మాటలు మర్యాద చూసి రేవతి చాలా ప్రసన్నురాలైంది. రేవతికి అనిపించింది ఈమె సాధారణ గ్రామస్తురాలు కాదని. తను అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు రేవతి ఆమె చేయి పట్టుకొని అన్నది, నీవు చాలా మంచిదానివి, నాకు ఇక్కడ ఒంటరిగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు వస్తూ ఉండు, నిన్ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నది రేవతి. అలా మెల్లిమెల్లిగా ఇద్దరిలో గాఢమైన స్నేహం ఏర్పడింది. తఖత్ సింగ్ భార్య అప్పుడప్పుడు రేవతి దగ్గరకు వచ్చి తనకు తెలిసిన కథలు, ఊళ్ళో సంగతులు చెప్పేది. కానీ హీరామన్ ఇతరుల మాటలు విని తఖత్ సింగ్ గర్వాన్ని మరిచిపోలేకపోతున్నాడు. అతడు నన్ను అవమానించాడు కాబట్టి ఈ ఊరు నుండి తరిమికొట్టాలని ఆలోచిస్తున్నాడు హీరామన్. ఒకరోజు రేవతి వంటింట్లో గుమగుమలాడే పిండి వంటలు చేస్తూ ఉంది. అప్పుడే తఖత్ సింగ్ భార్య అక్కడికి వచ్చింది. రేవతి చిరునవ్వుతో, రా ఠకురాయన్, రేపు మా ఇంట్లో పెద్ద దావత్ ఉంది, నువ్వు తప్పనిసరి రావాలి అన్నది. అప్పుడు తఖత్ సింగ్ భార్య ఎంతో సంతోషించి, ఈ ఆనందానికి కారణమేంటి రాణిగారు అని అడిగింది. రేపు హీరామన్ 29వ పుట్టినరోజు, అందుకే. అది విన్న తఖత్ సింగ్ భార్య హృదయపూర్వకంగా ఆశీర్వాదాన్నిచ్చింది హీరామన్ నిండు నూరేలు వర్ధిల్లాలని.
రేవతి ఎంతో భావుకతతో

మీ అందరి దీవెనల వల్లనే ఈ శుభప్రద రోజును చూస్తున్నాం. హీరామణికి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక బొమ్మల వీడుకోలు రోజు క్షీరసాగర్లో పడిపోతూ మునిగిపోతున్నప్పుడు ఒక మహాత్ముడు వచ్చి తన ప్రాణాలని లెక్క చేయకుండా మా హీరామణ్ణి కాపాడాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈరోజు అతని పేరు మీదుగా 500 రూపాయలు తీసి పక్కకు పెట్టాను. ఇప్పటి వరకు అవన్నీ 1000 రూపాయలు అయ్యాయి. నా కోరిక ఏమిటంటే అతని పేరు మీద ఈ శ్రీపుర గ్రామంలో ఒక మందిరాన్ని కట్టాలని. నాకు ఒక్కసారి ఆ మహాత్మ దర్శనమైతే నేను అతని కాళ్ళు కడుగుతాను అన్న రేవతి మాటలు విన్న తఖత్ సింగ్ భార్య కళ్ళలో నుంచి కన్నీళ్లు వచ్చాయి. ఆమెకి తెలుసు ఆ దేవుడు ఎవరో కాదు, తన భర్త అని. కానీ ఆమెకి ఇది కూడా తెలుసు, హీరామన్ తఖత్ సింగ్ని ఆ గ్రామం నుండి తరిమి కొట్టాలని చూస్తున్నాడని. కానీ ఆమె ఏమి చెప్పలేకపోయింది, ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఒకవైపు జమీందారు కోట భవనంలో హీరామన్ యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి, షహనాయిలు వినిపిస్తున్నాయి, బ్రాహ్మణులు భోజనాలు చేస్తున్నారు. మరోవైపు కోర్టు ఆదేశంతో తఖత్ సింగ్ పొలాన్ని మరియు ఇల్లును వేలం వేస్తున్నారు. తఖత్ సింగ్ భార్య ఏడుస్తూ తన భర్త పాదాలపై పడి వేడుకుంటూ ఉంది, నన్ను వెళ్ళనీయండి, నేను రేవతి రాణి దగ్గరకు వెళతాను, తను చాలా దయాగుణరాలు, ఆమెకు అన్నీ చెబుతాను, నువ్వెవరో తెలిస్తే ఆమె అన్నింటినీ ఆపేపిస్తుంది, మన ఇంటిని కాపాడండి అనగానే తఖత్ సింగ్ దృఢమైన స్వరముతో, నేను బ్రతికి ఉండగా అలా చేయకు, నేను మంచి చేశాను, వ్యాపారము కాదు, ఆ హీరామన్ నా పొలము నా ఇల్లుని అన్నింటినీ లాక్కున్నా కూడా నా దగ్గర స్వాభిమానము ఉంది అని అన్నాడు. ఇక ఇప్పుడు ఆ వృద్ధ సింహమైన తఖత్ సింగ్ నిరాశ్రయుడయ్యాడు. కొన్ని నెలల్లోనే అవమానం, ఆకలి మరియు జ్వరం అతనిని కుంగదీశాయి. ఒకరోజు రాత్రి తఖత్ సింగ్ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. తఖత్ సింగ్ భార్య ఒంటరిదైపోయింది, ఎవ్వరూ ఆమెకి అండగా లేరు. ఎంతో గౌరవంగా బ్రతికే ఆమె ఇప్పుడు పిడకలు చేసి అమ్ముకుంటుంది. ఆమె పరిస్థితి చూసి హీరామణికి దయ కలిగింది. ఇంకా అతనిలో మానవత్వం పూర్తిగా చావలేదు, అతను తన తప్పును గ్రహించాడు. తఖత్ సింగ్ భార్య నిరాశ్రయురాలయ్యింది అని తెలవగానే రేవతి స్వయంగా కొంత ధాన్యాన్ని దుస్తులు తీసుకొని తన దగ్గరికి వెళ్ళింది. ఇవి తీసుకో, మనమిద్దరం స్నేహితులం కదా అంది రేవతి. అప్పుడు తఖత్ సింగ్ భార్య వాటిని తీసుకోవడానికి తిరస్కరించింది, కళ్ళల్లో నీళ్లు నిండాయి. రేవతి రాణి, నా కాళ్ళు చేతులు బాగున్నన్ని రోజులు కష్టం చేసుకుంటాను లేదా ఆకలితో పడుకుంటాను, కానీ నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేను. మీ జమీందారు మా పొలం ఇల్లు అన్నిటినీ లాక్కున్నారు, ఇప్పుడు ఈ జాలి చూపించి మమ్మల్ని ఇంకా చంపకండి అన్న తఖత్ సింగ్ భార్య మాటలు విని రేవతి ఎంతో సిగ్గుతో తల్లదించుకొని అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయింది. హీరామన్ ఇప్పుడు కూడా అనుకుంటున్నాడు తఖత్ సింగ్ను ఓడించానని, కానీ నిజానికి స్వయంగా తనను తానే ఓడించుకున్నాడని గ్రహించలేకపోయాడు. రోజులు గడుస్తున్నాయి, తఖత్ సింగ్ భార్య పరిస్థితి మరీ గంభీరంగా ఉంది. ఇప్పుడు హీరామన్ 30వ పుట్టినరోజు వచ్చింది. అదే ఉత్సవం, డోలు బాజాలు, పిండి వంటల గుమగుమలు. అకస్మాత్తుగా తఖత్ సింగ్ భార్య పక్కింటామే పరిగెత్తుకుంటూ రేవతి దగ్గరకు వచ్చి, త్వరగా రండి, టక్కురాయిని మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నది, ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది అన్నది ఆ పక్కింటామె. రేవతి తన మనస్సులో ఆలోచిస్తూ, ఈ శుభదినాన ఈ అశుభవార్త, ఆ వృద్ధురాలు చనిపోవడం లేదు కదా అనుకొని వెళ్ళాలని లేదు, కానీ తనలో మానవత్వం మేలుకొంది, ఆమె నా స్నేహితురాలు, నేను వెళ్లాల్సిందే అనుకొని వెళుతూ ఉంది. ఈ విషయం తెలిసిన హీరామన్ కూడా అతనికి ఒక విధమైన ఆరాటం కలిగింది. అప్పుడు అతను, పద అమ్మ నేను వస్తాను అన్నాడు. అక్కడికి వెళ్ళగానే ఆ గుడిసెలో నిశ్శబ్దంగా ఉంది, దీపము కొట్టుకుంటూ ఉంది, వృద్ధురాలి మొహం వాలిపోయింది, శ్వాస కొట్టుకుంటూ ఉంది. హీరామన్ అప్పుడు, టకురైన్ పిన్ని, నేను హీరామన్ని వచ్చాను అన్నాడు. టకురైన్ కష్టంగా కళ్ళను తెరిచింది. ఆమె తన మసకబారిన చూపుతో తన భర్త కాపాడిన ఆ పిల్లవాడిని మరియు తన సర్వస్వం కోల్పోవడానికి కారణమైన వాడిని చూసింది. కానీ ఆమె కళ్ళలో ఎలాంటి ద్వేషం లేదు. ఆమె తన సైగలతో హీరామణిని తన దగ్గరికి రమ్మని పిలిచింది. ఆ చివరి క్షణాల్లో చివరి కోరిక చెప్పింది, బాబు హీరామన్, నా పెట్టెలో నా భర్త అస్థికలు, ఇంకా నా సింధూరం డబ్బా ఉంది,
ఆ రెండింటినీ ప్రయాగ్రాజ్ సంగమంలో

0: కలపండి అంటూ నిండు శ్వాస తీసుకొని తన తుది శ్వాసను విడిచింది. హీరమన్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. వణుకుతున్న తన చేతులతో ఆ పాత పెట్టని తెరిచాడు. అందులో అస్థికలు, ఒక సింధూరం డబ్బా మరి ఒక చిన్న పొట్లం కనిపించింది. ఆ చిన్న పొట్లంలో 20 రూపాయల పాత నోట్లున్నాయి. బహుశా అవి ఆమె తన దహన సంస్కారానికి, అస్థికల విసర్జనానికి అయ్యే ఖర్చులకి పోగు చేసి ఉంటుంది. హీరమన్ ఎన్నో లక్షల రూపాయలకు అధికారి అయినా ఆ 20 రూపాయలను చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఈ సంపాదన ఆ లక్షల రూపాయల కంటే ఎన్నో రెట్లు విలువైనవని అతనికి తెలుసు. ఇక ఆ రోజు రాత్రి రేవతి రాణి ఒక కల కన్నది. ఆ కలలో అదే వర్షాకాలపు ఋతువు, అదే మేళ, నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఆమె కీరసాగర్ ఒడ్డున నిలుచొని ఉంది. అకస్మాత్తుగా హీరమన్ కాలు జారి నీళ్ళలో పడిపోయాడు. రేవతి గట్టిగా అరిచింది, భగవంతుడా, నా బాబు మునిగిపోతున్నాడు, కాపాడు అని. అప్పుడు ఆ వృద్ధ వ్యక్తి తఖత్ సింగ్ అతని చేతికర్ర పక్కకు పాడేసి నీళ్ళల్లో దూకి హీరమన్ని కాపాడి తీసుకువచ్చాడు. రేవతి కలలోనే అతని కాళ్ళపై పడి, మీరు ఎవరు మహాత్మా అని అడిగింది. అప్పుడు తన దివ్య తేజముతో నవ్వుతూ, నేను శ్రీపురానికి చెందిన ఒక సాధారణ రైతును రేవతి రాణి, నా పేరు తఖత్ సింగ్, నేను నా బాధ్యతను నిర్వర్తించాను. రేవతి అరుస్తూ నిద్రలోంచి మేల్కొంది. ఆమెకు మొత్తం అర్థమయ్యింది. అయ్యో, ఎంత అనర్థమైపోయింది అంటూ ఆమె హీరమణిని నిద్రలేపి మొత్తం విషయం చెప్పింది. ఆ రోజు రాత్రి తల్లి కొడుకుల రోదనలు మిన్నంటాయి. పశ్చాత్తాపపు అగ్నిలో అతని అహంకారాన్ని కాల్చి బూడిద చేశాడు. ఇప్పుడు కూడా శ్రీపుర గ్రామం హీరమన్ జమీందారులో ఉంది. ఇప్పుడు అక్కడ ఎలాంటి భయం లేదు, ఒక విధమైన వెలుగు నిండి ఉంది. ఎక్కడైతే తఖత్ సింగ్ ఇల్లు ఉందో అక్కడ ఇప్పుడు ఒక భవ్యమైన మందిరాన్ని హీరమన్ నిర్మించాడు. దాని ఎదుట ఒక మంచినీటి బావిని మరియు ఒక ధర్మశాలను ఏర్పాటు చేశాడు. అక్కడ పేదలకు ఉచితంగా భోజనాలు, ఉండటానికి వసతి కల్పించబడింది. ఆ గ్రామం మీదుగా వెళ్ళే ప్రయాణికులు ఆ భవ్య మందిరం వద్ద ఆగి దాని ముందున్న మంచినీటి బావిలోంచి నీళ్లను త్రాగి దాహం తీర్చుకునేవారు. ఆ మందిరంలో ఉన్న తఖత్ సింగ్, అతని భార్య ఇద్దరి మూర్తులను దర్శించుకొని ప్రార్థించుకునేవారు. ఇక హీరమన్ తన మొత్తం జీవితాన్ని, ఎప్పటికీ తీర్చుకోలేని ఆ రుణాన్ని తీర్చుకోవడానికి వెచ్చించాడు. ఆ తఖత్ సింగ్ మంచితనము అమరమయ్యింది. ఈ కథ మనిషిలోని మంచిని గురించి ప్రతిబింబిస్తుంది. ఈ కథలో ఒక వ్యక్తి కష్టకాలంలో ఉన్నప్పటికీ తన నైతికతను కోల్పోకుండా ఇతరులకు మేలు చేయడం, నిజాయితీగా జీవించడం వంటి అంశాలను పాఠకుల హృదయాలకు హత్తుకునే విధంగా వివరించారు ప్రేమ్చంద్ గారు. తఖత్ సింగ్ తను చేసిన మేలుకు ప్రతిఫలం ఆశించలేదు, కాబట్టే తన మరణాంతరం కూడా ఎంతోమంది పేదలకు ఆధారమయ్యాడు.
1: మీరింతవరకు ప్రేమ్చంద్ గారు రచించిన మానస్ సరోవర్ కథల సంపుటి విన్నారు. పుస్తక రచయిత శ్రీమతి వేణుమాధవి. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, मन जनगणना मन अभिवृद्धि।
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
0: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
0: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
4: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమై ఏడాది పూర్తయిన సందర్భంగా సైనికుల పరాక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారిపై గౌరవార్థం సామాజిక మాధ్యమాల్లో డీపీలు మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ స్మార్ట్ సిటీ, వరంగల్ పీఎం మిత్ర పార్క్ వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లలో రాష్ట్ర బీజేపీ నిమగ్నమైంది. ఈరోజు సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభాస్థలిని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి తార్నాకలో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను పరిశీలించారు. ఈ కేంద్రం సైన్స్ టెక్నాలజీ రంగాల విద్యార్థులు, పరిశోధకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. హనుమకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ పాల్గొని వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు పేదలకు పౌష్టిక ఆహారాన్ని అందించే లక్ష్యంతో రేషన్ షాపుల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకానా స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్లు తలపడతాయి. 2026 కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు 7 జూలై నుంచి 2వ తేదీ వరకు ఢిల్లీలోని ఛాగ్రా స్టేడియంలో జరుగుతాయి. ఢిల్లీ ప్రభుత్వం, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే పోటీల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్తో సహా 35కు పైగా దేశాల క్రీడాకారులు పాల్గొంటారు. తెలంగాణలో రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఎండల తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 3:03 అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 4.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి మా సాయంకాలం ప్రసారం ప్రారంభం. ఈ మా ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఈ ప్రసారంలో ముందుగా వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రేపు ఉదయం తుమ్మిడిహట్టి ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇళ్లను సమకూర్చడం, భూ యజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇల్లు భూమి ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీకని, పేదవాడికి భద్రమైన భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాదులోని సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించారు. పెండ్లిపాకల ఏఎంఆర్పి డిండి ప్రాజెక్టు పనులను వేగంగా చేయాలని ఆదేశించారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. కేవలం 22 నిమిషాల్లో పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన ఈ ఆపరేషన్ భారత శౌర్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొనియాడారు. దివ్యాంగులకు సేవ చేయటం మహాభాగ్యమని, వారికి అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రధాన ఆదాయ పన్ను కమిషన్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రారంభ 2026 పేరుతో రేపు మధ్యాహ్నం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో జరిగే ఈ కార్యక్రమంలో ఆదాయ పన్ను చట్టం 2025పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పెట్టుబడులు రిటర్నులకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు వాట్సాప్లో వైరల్ అవుతున్న ఒక వీడియోను నకిలీదిగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం నిర్ధారించింది. కేవలం 21,000 రూపాయల పెట్టుబడి పెడితే 30 లక్షల రూపాయల వరకు లాభాలు వస్తాయన్న ఆ వీడియో పూర్తిగా అబద్ధమని పేర్కొంది. ఇది ఏఐ సహాయంతో తయారు చేయబడిన మోసపూరిత వీడియో అని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఆర్ న్యూస్ _HYDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:03:24. ప్రకటించిన జానపద సంగీత కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: టెలీలా కే మాధ్యమ్ సే నా సిర్ఫ్ ఘర్ బైఠే ముఫ్త్ కానూనీ సలహా లే సక్తే హై బల్కి అనుభవీ వకీలో సే కోర్ట్ మే కానూనీ సహాయతా భీ పా సక్తే హై.
2: తో డౌన్లోడ్ కరే ఆజ్ హీ టెలీలా ఫర్ సిటిజన్స్ మొబైల్ యాప్ అథవా లాగిన్ కరే www.tele-law.in యా అప్నే నజదీకీ CSC సెంటర్ సే సంపర్క్ కరే. న్యాయ విభాగ్ భారత్ సర్కార్ ద్వారా జన్హిత్ మే జారీ.
3: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 to June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 to May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से

దండ చెయ్యి మందం పైలవాణి యొక్క దండ చెయ్యి కొట్టినప్పుడు 7,000 తుర్క వాళ్ళు పిడికలకు వచ్చే సందం ధరణ వీధ పడ్డరమ్మా. ఆ పైలవాణి చెయ్యి పోయి కరణిళ్ళ పుట్ట లోపల పడి చెంగు చెంగున కొట్టుకుంటుంటే పరమాత్ముడు కళ్ళ చూసిండు, తుర్క రాజులాల మీకు చిన్న సరిగెత్తు పెద్ద సరిగెత్తు ఉట్టవంత ఉన్నది. తల్లిపీరై పుట్టి తల్లిపీరుని ఎత్తుకొని వినగా మీరు అగ్గి నీళ్ళ గుండాలు దొక్కవంతం ఉంది, అగ్గి గుండాలు దొక్కవంతం.

ఒక మదరసాల బీబీ రంబాయి తోటలకు వచ్చినట్టుకో ఆనాటి మరి రేణుకాయల్లో మరి రాముడు పెట్టిన బాధకు రాతి శిలైపోయిన రేణుకాయల్లమ్మా రేణుకాయల్లమ్మ తురుకల కింద నా ప్రాణం పోయే కాలం ఉంది అక్కయ్య నన్నుగా పాడుకోవే అక్క అని మరి అక్క రేణుకాయల్లమ్మను

అరిగాడ జాడయప్పు అంటే మక్క మదరసాల బీబిరాంబ అయితోట ఆరా బీ రాజ్యం మన నాన్నలో కాలశంకరుడు జాడ చెప్పిండు. రాని తురకలు ఓడిచ్చి మొక్క రాని తురకలు మొక్కిచ్చి ఏడేళ్ళుగాక ఎక్కడెళ్ళి కొట్లాడి రేణుకాయలమ్మ. నేను బండారి గడ్డ పట్టు కోడి వస్తే పాపకారి తురకల కన్ను మండిపోను. మరి నా ఎంబడి వడ్డరు క్షణం అయితే నా ప్రాణం వెళ్ళిపోద్ది.

భగవంతుడైన మరి 7,000 తుర్కల ముంగట బంగారు యొక్క కర్రబల్లి కుక్క అవతారం ఎత్తిండు. కర్రబల్లి కుక్క అవతారం ఎత్తి బండారి గడ్డ 7,000 తుర్కల ముంగడికి వెళ్ళి నోట పట్టుకొని

వేళ తురకలు కళ్ళు చూసి అరెరే ఇవాళ ఈ రోజు అనగా మనకు ఎంగిలైన సొమ్ము మనకు మురదారైన సొమ్ము ముట్టబనికి లేదు, మనకు వాళ్ళైన సొమ్మే వాడతాం గాని మురదారైంది కాబట్టి ముట్టబనికి రాదా అని తమ్ములాలా. ఇవాళ ఈరోజు కర్రెబల్లి కుక్క నోట పట్టుకొని వెళ్ళిపోతుంది, మరి ఇక మనకు పనికి రాదని బా 7,000 తురక వాళ్ళు వెనక మరి వెళ్ళిపోతా ఉన్నారమ్మా. ఆ వెనక మర్రిపోతుండే పరమాత్ముడు అనగా

మరి అక్క రేణుకాయలమ్మ దగ్గరికి వచ్చిండు. అక్క రేణుకాయలమ్మ నాకు పెళ్లి గడియలు దగ్గరికి వస్తున్నాయి, లగ్గం గడియలు దగ్గరికి వస్తున్నాయి, నేను

వెళ్ళిపోదనే అక్క అంటే, ఒరే తమ్ముడా మల్లయ్య, మరి ఇవాళ ఈరోజు నువ్వు ఏ దేవుడిదేని బండారి గడ్డ తీసుకువస్తున్నావురా? ఆ బండారి గడ్డ అంటే ఎట్లుంటుందో మా కంటికి కనిపించదు, మరి ఒక్కసారి చూపెట్టురా అంటే, అక్క రేణుకెళ్ళమ్మ నీకు బండారి గడ్డ అనేది నేను చూపించాను అన్నాడమ్మా. మరి తమ్ముడా మల్లయ్య నాకు పెట్టపోతే ఇవాళ ఈరోజు అక్క రేణుక ఇళ్ళమ్మ నీకు బండారి గడ్డ పెట్టు అంటున్నావు. నాకు సట్టేడు వారాలు సౌనం, 7 వారాలు రానువంతం ఉంది. సట్టేడు వారాలు నిత్తేడు పూజల లోపల. మరి అచ్చంవాది వారు అన్నాడు, నాకు కళ్యాణం చేసుడానికి ఒగ్గువాన్లు రానువంతం ఉన్నది. సందరొద్ది అల్ల 5 కుడుకలు, మరి 5 పచ్చిబండలు పట్టుకొని వచ్చి నీ పుట్టకు దాన్ని పోసి కుడుకను పసుపు బండారి అప్పచెప్పి సోమవారం నాడు సోద్యంగా నేను పెళ్లి చేసుకుంటానే అక్క అని మల్లికార్జున్ చెప్పి మరి పోతున్నా అక్క అన్నప్పుడు మల్లికార్జునికి ఏమో అది కత్తుంది, ఎండి దర్శనం మీది 7 గవ్వలాది కత్తున్నాయి, పై పక్క దర్శనం మీది 10 గవ్వలాది.

కంట వెళ్ళిపోయినాడు. మరి పాలివాణి బాణం వచ్చి పక్కల నాటినాడు. నీకు ముగ్గురు కొడుకులు ఓడి గడుతున్నాని. మరి పెద్దవాడు పరశురాముడు చిటికలయ్య దొక్కడయ్యా, మరి ఆత్మకాడ పిల్ల కావాలని మరి

నన్ను లేని పోని బాధలు పెట్టినాడు. మరి హర్షరామునికి 12 ఏళ్ళు రిండలేదని నేను మాదిగోని లందగోళం లోపల వచ్చినాడు. పట్టువర్షి అన్న చెల్లెలు ఒయ్యాలు మొగలై పట్టువర్షి

దర్శనం కాడ ఏడు కావాలి, పక్క దర్శనం మీది 10 కావాలి, ఏం చేసుకుంటావు తమ్ముడా అన్నప్పుడు నా పేరిట ఓ గువాడు ఉట్టం అంత ఉంది, ఓ గువాని చేతిలో ఓ గువాని మెడకు లింగ దర్శనం చేసుకున్నా, ఏంటి దర్శనం మీది 7 కావాలు, పక్క దర్శనం మీది 10 కావాలి కావాలన్నప్పుడు ఆ పరమాత్ముడు ఆ యొక్క రేణుకాయలు అమ్మ ఇచ్చినప్పుడు ఏంటి దర్శనం మీది 7 కావాలు, పక్క దర్శనం మీది 10 కావాలు పట్టుకొని అక్క రేణుకాయలమ్మ నాకు పెళ్లి గడియల దగ్గరికి వచ్చినాయి, లగ్గం గడియల దగ్గరికి వచ్చినాయి అని

ఓతనన్నాడు, అవును ఎండు భక్తుని ఉట్టి బండారి గడ్డ తీసుకువస్తున్నాను శంభుతోని ఉత్కాలు. ముగ్గురు త్రిమూర్తులు, ముగ్గురు కైమూర్తులు. ముగ్గురు త్రిమూర్తులు అంటే విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు, ముగ్గురు కైమూర్తులు అంటే లక్ష్మీదేవి సరస్వతి పార్వతమ్మనమ్మ. శంభుతోని ఉత్కాలు చేతులని వల్లి పట్టుకొని వచ్చి మల్లికార్జున స్వామి ప్రాణాలు కడుక్కొని వనగా మరి ఎండికొండ కైలాసం లోపల వనగా బంగారు కురిసేసినారు.

పసుపు పెడుతుంది. అరే రే అట్నే ముగ్గురు త్రిమూర్తులు ముగ్గురు కై మూర్తులు అనగా పసుపు బండారి తోటలు వండిస్తున్నారు. ఆ పసుపు బండారి తోటలు వండించి మరి 12 బిగాల పర బండ మీద అనగా బండారి గడ్డ ఎండబోసినారు రా. ఎండబోసినప్పుడు ఎల్లమ్మ మైసమ్మ వచ్చి దొంగతనం చేసినప్పుడు మరి భగవంతుడు దేవుడు రా రాజు మల్లయ్య కాసు బాగా తోట లోపల పెళ్లికి తయారు చేసినప్పుడే మరి పెళ్లికి ఆకాశం అంతా అరుగులేసినారు. భూదేవతంత పందిరులు వేసి పచ్చ నాకు పందిరులు నిచ్చ నాకు తోరణాలు కట్టి అరే రే కూర్చిన ముత్యాలు శివదోరణాలు కూర్చొని ముత్యాలు తలంబురాలు వరం జ్యోతిని బట్టి గరిగె బుడ్డి వేసిర్రు. అరే రే రాలేడు సుక్కల రంభ తలవాలు చేసేనమ్మా. ఇక్కడ మనకి ఎల్లమ్మ మైసమ్మ దొంగతనం చేసినప్పుడు పెళ్లి లోపల ఉన్న భగవంతుడు పెళ్లి పిల్లగాడై పీట మీద కూర్చొని ఉన్నాడు. ఈ ఆదిశక్తుల కళ్ళు మండిపోను. అరే ఇది పాపకారి శక్తులు నా బండారు మీద సేతేసినాయని ఎర్ర జల్లుకొని వేలార వోసుకొని పచ్చ జల్లుకొని పైలార వోసుకొని భగవంతుడు రారాజు మల్లయ్య ఆడికెళ్ళి 12 బిగాల

మల్లమ్మ పల్ల జడలు అందుకున్నాడు. మరి మైసమ్మను బొరిచ్చుకుంట బొరిచ్చుకుంట కొట్టినాడు రా, కొట్టినాడు భగవంతుడు రారాజు మల్లయ్య. ఎల్లమ్మ నీ మైలు వెళ్ళిపోవాలి రాక్షసి తలపడ.

మల్లికార్జున యొక్క ఆ కేతమ్మ మల్లికార్జును అనగా ఇక ఏడు కొండల దిగ ఏడు కొండల భగవంతుడమ్మా, ఇక ఏడు కొండల దిగ ఏడు కొండల మరి యొక్క బండారిగడ్డ చరిత్ర అంటే ఇక్కడికి సమర్పమైపోతున్నదమ్మా. అరవల్ల ఈరోజు మల్లికార్జున స్వామి కథ ఇన్న వాళ్లకు చెప్పిన వాళ్లకు కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు కొడుకులు బిడ్డలు కోటే.

0: మల్లన్న కథ నుంచి బండారిగడ్డ కథ వగ్గు కథ మూడవ చివరి భాగం వినిపించారు శ్రీ సాయిల్ల తిరుపతి బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. రేపు సాయంకాలం 5:03 ప్రసారమయ్యే జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం వింటారు. ససరేఖ పరిణయం కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం కనకయ్య బృందం.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం. వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంట ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:30. చిత్రసీమ సినిమా పాటలు. కిల్లర్ చిత్రం కోసం మనో చిత్ర బృందం పాడిన వేటూరి రచన, ఇళయరాజా సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు కలగా కృష్ణమోహన్ స్వరకల్పంలో కె బాలకృష్ణ రచనకు మనసు పలికే వేళ చిత్రం కోసం కారుణ్య పాడిన ఈ పాట.

చిత్రసీమలో ఇప్పుడు రామజోగేశాస్త్రి రచన, మణిశర్మ సంగీతం, బాణం చిత్రం కోసం సైంధవి హేమచంద్ర గానం.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనల్లో లాభాల బాటలో పుచ్చకాయ సాగు గురించి రాజేంద్రనగర్ శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన పరిశోధనా విద్యాలయం పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి గౌతమ్ గారు తెలియజేసే వివరాలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో లైఫ్ అని అందిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. వేసవిలో నేలల సంరక్షణ, ఖరీఫ్ పంటకు సన్నద్ధం, ఇది ఈనాటి విషయం. వేసవిలో నేలల సంరక్షణ, ఖరీఫ్ పంటకు సన్నద్ధం, ఇందుకు రైతు సోదరుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు మహబూబ్నగర్లోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారు. మా కేంద్రం ఫోన్ నంబర్లు 2324-0852, మరొకటి 2324-0853. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో లైవ్ ఫోన్ ఇది. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హెచ్పివి టీకా కార్యక్రమం గురించి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలను తెలియజేస్తారు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్. కేంద్ర ప్రభుత్వ విధానాలు అభివృద్ధికి సోపానాలు, ఈ విషయమై భాజపా సీనియర్ నాయకులు, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, భాజపా పార్లమెంట్ బోర్డు సభ్యులు అయిన డాక్టర్ కె లక్ష్మణ్ గారితో శ్రీ గోపగోని సప్తగిరి గారి సంభాషణ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ ఇది. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారం కారణం మా కార్యక్రమాలు. ఇక రేపు మే 8 శుక్రవారం నాటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాతంలో 6:10 భావనలో గొంతెమ్మ కోరికలు, డాక్టర్ వి రామకృష్ణారావు గారి ప్రసంగం. 6:15 భక్తిరంజన్లో శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృకాస్తవం, లక్ష్మీ స్తుతి వింటారు. 6:30 పొలం పనుల్లో మామిడిలో కోతకు ముందు అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సంగారెడ్డి పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మోనక్ గారు తెలియజేసే వివరాలు. రేపు ఉదయం 7:00 వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక జిల్లా సమాచార లేఖలో శ్రీ పి నరేందర్ గారు అందిస్తారు. రేపు ఉదయం 7:15 ఉదయతరంగిణిలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన దేశంలో మొదటి మహిళా ఆర్టీసీ డ్రైవర్గా రికార్డు సృష్టించిన సరితా నాయక్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఇక ఇది మన చట్టం శీర్షికన భూగర్భ జలాల పరిరక్షణ గురించి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పి జ్యోతి గారితో శ్రీ ఎస్ రమేష్ శంకుసారి గారి సంభాషణ. రేపు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కొమాండూరి శేషాద్రి గారి వయోలా వాద్యం వింటారు. రేపు 10:00 9 ప్రజాప్రసార సౌరభం 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి వైభవ ప్రభావాల ప్రగతి వికాసం. ఈ ప్రత్యేక కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ ఇది. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 వస్తుంది. కొద్ది క్షణాల్లో ఇలాకాయి ఖబరే ఉర్దూలో వార్తలు.
1: ये आकाशवाणी है, अब आप मोहम्मद शफीक से इलाकाई खबरें सुनिए। 10 मई को वजीर आजम नरेंद्र मोदी के दौरे हैदराबाद के सिलसिले में इंतजामात का आज पीएमओ के अहदेदारों और स्पेशल प्रोटेक्शन फोर्स के आईजी ने जायजा लिया।

0: ముఖ్యాంశాలు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పీఎంఓ అధికారి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ మెహతా ఆధ్వర్యంలో ఏర్పాట్లపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇళ్లను సమకూర్చడం, భూ యజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల పరిమితిని ఇకపై 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్రంలో దివ్యాంగులకు అండగా ఉంటామని, వారికి సేవ చేయడం మహాభాగ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక వార్తల వివరంగా, ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పీఎంఓ అధికారి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ మెహతా ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్, హెచ్ఐసిసి తదితర ప్రదేశాలను పరిశీలించారు. పటిష్ట పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, మళ్లింపు, వైద్య సదుపాయాలు, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై అధికారులకు మెహతా సూచనలు చేశారు. ప్రధానమంత్రి ఆదివారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఈ సమావేశంలో మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి, జాయింట్ సిపి శ్వేత, వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇళ్లను సమకూర్చడం, భూ యజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇల్లు, భూమి ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీకని, పేదవాడికి భద్రమైన భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి పేర్కొన్నారు. పేదల జీవితాల్లో గౌరవప్రదమైన మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ ఇండ్లు అనే మహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. దాదాపు 4 లక్షల ఇళ్లను మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గృహ విప్లవానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. హౌసింగ్ రెవెన్యూ అంశాలపై జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో జరుపుతున్న సమీక్షలో భాగంగా ఈరోజు ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన ఇన్ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అర్హత గల మహిళా సంఘాలకు అందిస్తున్న 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల పరిమితిని ఇకపై 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళా సంఘాలు తీసుకునే 10 లక్షల వరకు బ్యాంకు రుణాలకు సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా స్వయం సహాయక బృందాల వార్షిక రుణ ప్రణాళిక 2026-27 ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై వార్షిక బ్యాంకు రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. దివ్యాంగులకు అండగా ఉంటామని, వారి సేవ చేయటం మహాభాగ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక సారథి వార్షిక ప్రగతి నివేదిక పుస్తకాన్ని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు సచివాలయంలో సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ జీవీ వెన్నెల గద్దర్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రజాపాలనలో సాంస్కృతిక సారథిని కూడా ప్రగతి వైపు నటించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ కళాకారులకు వేతనాలు పెంచడంతో పాటు దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న బదిలీలను చేపట్టినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు హనుమకొండలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ,
1: రైతాంగం యొక్క ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేసి మీ జొన్నలు గాని, మొక్కజొన్నలు గాని, ధాన్యం గాని ప్రతి గింజని కొని మిమ్మల్ని రక్షించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మన జిల్లాలన్నీ కూడా ఆయిల్ ఫామ్ కి సూట్ అయినాయి. దయచేసి పంట మార్పిడి చేసుకోండి, అధిక ఆదాయాన్ని పొందండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews _ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర

0: ఆధ్వర్యంలో రేపు ఉదయం వాగ్దాన కార్యక్రమం జరగనుంది. 1936 జూన్ 8వ తేదీన భారతదేశంలో ప్రసార ప్రస్థానం మొదలుపెట్టిన ఆకాశవాణి ఈ ఏడాది జూన్ 8వ తేదీ నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా పలు ఆకాశవాణి కేంద్రాలు మే 8వ తేదీన ఒకే సమయానికి వాగ్దానం నిర్వహిస్తున్నాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న వాగ్దానంలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. తెలంగాణ రవాణా శాఖలో ప్రవేశపెట్టిన సంస్కరణలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖకు ప్రతిస్పందిస్తూ అవినీతి నిర్మూలనకు చెక్పోస్టుల రద్దు, వాహన్ సారథి పోర్టల్స్ అనుసంధానం వంటి చర్యలు అద్భుతమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్ కృష్ణారావు రేపు ఉదయం తుమ్మిడిహట్టి ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. ప్రాణహిత ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం, నీటి లభ్యత, ముంపు, సాగునీటి పారుదల వంటి అంశాలపై మంత్రులు లోతుగా సమీక్షించనున్నారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. కేవలం 22 నిమిషాల్లో పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన ఈ ఆపరేషన్ భారత శౌర్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొనియాడారు. ధాన్యపు రాశులపైనే రైతులు ప్రాణాలు విడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా కలెక్టర్ బి సత్యప్రదాస్తో కలిసి పూడూ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్ అన్నారు. ఈరోజు గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ మార్కెట్ కమిటీ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపు హన్మకొండలో భారీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జనగామ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కోదండరాములు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లకు హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో కోఆపరేటివ్ ప్రత్యేక కమిషనర్ కొనసాగింపు ఉత్తర్వులను జారీ చేయగా ఆసిఫాబాద్ జిల్లా కోఆపరేటివ్ శాఖ అధికారి మోహన్ జిల్లాలోని 12 సొసైటీ చైర్మన్లకు ఉత్తర్వులను అందజేశారు. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ రైతులకు సూచించారు. ఈరోజు పోతనశెట్టిపల్లిలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఆయన పాల్గొని వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థుల మార్కులు, ర్యాంకులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ నవీన్ నికోలస్ తెలియజేశారు. 6 నుండి 10 తరగతుల వరకు జరిగిన ప్రవేశ పరీక్షల్లో మొత్తం 37,216 మంది దరఖాస్తు చేయగా 30,545 మంది పరీక్ష రాశారని వెల్లడించారు. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అడిషనల్ సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వరరెడ్డి ఆదేశించారు. సంగారెడ్డిలో ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఆపరేషన్ సింధూర్ ఇత్యస్య ప్రథమ వార్షికోత్సవం ఆచరితం. భయోత్పాదనస్య పరాజయే తస్య సక్షమ విధివ్యవస్థాయాః వినాశే చ భారతస్య ప్రతిబద్ధతాం పునః దృఢీకృతం. బిహారస్య ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ స్వమంత్రిమండలస్య విస్తారం కృతవాన్. నితీశ కుమారస్య పుత్రేణ సహ ద్వాత్రింశత్ మంత్రిణః చ నూతన మంత్రిమండలే శపథవచనం స్వీకృతం.

0: అన్నమోషం గురించి రేడియో పాఠం వినండి. వినిపిస్తున్నవారు డాక్టర్ ఎం సుమలత.
1: గుడ్ ఆఫ్టర్నూన్. అర్ధశాస్త్ర అంటే మనకు వెంటనే కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు గుర్తుకొస్తాడు. ఇది భారతదేశపు రాజ్యపాలన, ఆర్థిక విధానం, సైనిక వ్యూహం గురించి వివరించే ప్రాచీన ప్రామాణిక గ్రంథం. ఇతను క్రీస్తుపూర్వం 350 నుండి 283 వరకు పరిపాలించారు. ఇతడు విష్ణుగుప్తుడు మరియు కౌటిల్యుడు అనే రెండు పేర్లతో పిలువబడ్డాడు. కౌటిల్యుడు ఆనాడు గల తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. కౌటిల్యుడు మౌర్య సామ్రాజ్య సంస్థాపకుడైన చంద్రగుప్త మౌర్యునికి గురువు. కౌటిల్యుడు రచించిన అర్ధశాస్త్ర అనేది ప్రాచీన భారతదేశపు మౌర్యుల శకం గురించి వివరించే ప్రామాణిక సాంస్కృతిక గ్రంథం. ఇందులో ఆనాటి కాలపు రాజతంత్రం అంటే పాలన నియమాలు, ప్రభుత్వ యంత్రాంగం, ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యూహాలు, ఉద్యోగి బృందం వంటి విషయాలు సవివరంగా తెలియబడ్డాయి. కౌటిల్యుడికి భారతదేశపు మాకియవెల్లి అనే మారుపేరు కూడా ఉంది. ఎందుకంటే మాకియవెల్లి మాదిరిగానే కౌటిల్యుడు కూడా రాజతంత్రం, సైనిక వ్యూహాలకు సంబంధించి చాలా కఠినమైన పదునైన వ్యూహాలు రచించాడు. పాలకుడు తన దేశ సరిహద్దులను విస్తరించి అధికారాన్ని చేజిక్కించుకొని సంపద కైవసం చేసుకోవడానికి ఎటువంటి మార్గాలనైనా అనుసరించవచ్చని కౌటిల్యుడు తన అర్ధశాస్త్రంలో స్పష్టంగా వివరించాడు. అర్ధ అనే పదము జీవనాధారాన్ని సూచించేది. అర్ధశాస్త్ర అంటే జీవనాధారాలను ఎలా సమకూర్చాలి, దానిని ఎలా సంరక్షించుకోవాలని సూచించే శాస్త్రం. ఇది రెండు లక్ష్యాలు కలిగి ఉంది. ఒకటి పాలన అంటే రాజ్య సంరక్షణ, రెండవది లాభ అంటే జయించడం లేదా భూభాగాలను ఆక్రమించడం. ఈ విధంగా అర్ధ అనే పదములో ఎన్నో అర్ధాలు ఇమిడి ఉన్నాయి. కౌటిల్యుడు చెప్పినట్లు అర్ధశాస్త్ర అనేది ప్రపంచాన్ని జయించి కాపాడుకోవడం ఎలా అనే దానికి సంబంధించిన మార్గదర్శి. మరో విస్తృతార్థంలో చెప్పాలంటే పరిపాలన కళ, ఆర్ట్ ఆఫ్ గవర్నెన్స్. ఆ విధంగా అర్ధశాస్త్ర అనేది అంతర్గతంగాను బహిర్గతంగాను రాజ్యతంత్రాన్ని సూచించేది అని చెప్పవచ్చును. అర్ధశాస్త్రలో 15 అధికరణలు. ఇందులో మొదటి, రెండవ, 5వ, 6వ అధికరణలు ప్రభుత్వ పాలన నమూనాలను గురించి వివరిస్తాయి. అర్ధశాస్త్రంలో దాదాపు సగభాగం విదేశీ విధానం, రక్షణ వంటి అంశాలకు సంబంధించిన వ్యూహాలు, చతురతల గురించి వివరించబడింది. ప్రభుత్వం పర్యవేక్షణ అధికారుల విధులు, ద డ్యూటీస్ ఆఫ్ గవర్నమెంట్ సూపరింటెండెంట్ శీర్షికలోని 2వ అధికరణలో వివిధ ప్రభుత్వ శాఖల గురించి వివరించబడింది. అర్ధశాస్త్రంలో ఉద్యోగి బృందాన్ని గురించి కూడా వివరించబడినప్పటికీ వీరిలో క్రింది స్థాయి ఉద్యోగుల కంటే పైస్థాయి అధికారులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించబడింది. పాలనా వ్యవహారాలన్నింటికీ రాజకీయం, పాలనలోని ఏ ఉద్యోగి కూడా రాజు అతని రాజ్యానికి భంగం కలిగించే రీతిలో పనిచేయకూడదు. రాజ్య స్వభావం అరాచకత్వం కలిగి బలమున్నవాడిదే రాజ్యం అనే భావన నెలకొని ఉండేది. అనగా చిన్న చేపను పెద్ద చేప తినే చందంగా వివాసత్ సూర్యదేవుడి కుమారుడిగా పిలువబడే మనువు ప్రవచించిన మత్స్య న్యాయం, ద లా ఆఫ్ ద ఫిష్, అప్పట్లో ఎక్కువగా అమలులో ఉండేది. దీని వలన ఎంతోమంది సాధారణ ప్రజలు అణచివేతకు గురికాబడినారు. విధుల స్వభావం. విధుల స్వభావం గురించి చెప్పాలంటే పాలకుడు తప్పనిసరిగా ప్రభుత్వ పాలనా శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండాలని అర్ధశాస్త్రంలో పేర్కొనబడింది. కౌటిల్యుని ప్రకారం పాలకుడు పాలనా శాస్త్రంలో ఆరితేరితేనే పాలనా కళల్లో ప్రావీణ్యం సంపాదించగలుగుతాడు. కాబట్టి కౌటిల్యుడు ఇందులో భాగంగా మనకు సప్తాంగ సిద్ధాంతం గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు ఆ సప్తాంగ సిద్ధాంతం గురించి వివరంగా తెలుసుకుందాం. సప్తాంగ సిద్ధాంతం. కౌటిల్యుడు ఇందులో ప్రాకృతులుగా పిలువబడే 7 ప్రధాన రాజ్యాంగాలను గురించి పేర్కొన్నాడు. అవి 1 స్వామి లేదా పాలకుడు. కౌటిల్యుడు రాజుకు విశేషాధికారాలు కల్పించాడు. రాజు దైవాంశ సంభూతుడు. పాలితుల సంరక్షణ, వారి ఆస్తిపాస్తుల రక్షణ రాజు ప్రధాన విధి. రక్షణ అంటే ప్రకృతి విపత్తుల నుండి, సంఘ విద్రోహ శక్తుల నుండి ప్రజలను రక్షించడం. రాజు అనునిత్యం ప్రజల యోగక్షేమాలు కనుక్కోవాలని, యోగ అంటే లక్ష్య

అదనాని, క్షేమ అంటే దాని అమలు అని అభిప్రాయం. ఆ విధంగా యోగక్షేమం అంటే ప్రజా సంక్షేమం, అనగా ప్రజలు క్షేమంగా ఉంటేనే రాజు క్షేమంగా ఉంటాడని, ప్రజలకు ప్రయోజనకారిగా ఉండేది రాజుకు ప్రయోజనకరంగా ఉంటుందని కౌటిల్యుడి అభిప్రాయం. 2, అమాత్యుడు లేదా మంత్రి, అనగా ప్రధానమంత్రి మరియు ప్రధాన అర్చకుడు, పూజారి. వీరు ఇందులో చాలా ప్రాధాన్యత కలిగిన మంత్రులు. వీరు తరచుగా రాజు ఆంతరంగిక వ్యవహారాలలో కూడా పాల్గొనేవారు. అలాగే వీరు రాజు నియమించే వివిధ ప్రభుత్వ శాఖల మంత్రుల అధికారుల గుణగణాలను పరిశీలించి రాజుకు నివేదించేవారు. 3, జనపద అనగా ప్రజలు. కౌటిల్యుడి విశ్లేషణలో పౌరుల గురించి ఎక్కడ కూడా ప్రత్యక్షంగా పేర్కొనబడలేదు. వారిని కేవలం జనపదం గురించి చర్చించే సందర్భంగానే పౌరుల ప్రస్తావన ఉంటుంది. ప్రజల గూర్చి ప్రస్తావన వచ్చినప్పుడు వారు పన్నులు కట్టగలిగినంత సంపన్నులుగా ఉండాలని, వారు రాజుకు విధేయులుగా ఉంటూ రాజాజ్ఞలను శిరసా వహించే ఆచారం ఉండాలని మాత్రమే తెలియజేయడం జరిగింది. 4, దుర్గము లేదా దుర్భేద్యమైన కోటగల రాజధాని. ఇందులో జనపద వలనే దుర్గం కూడా ప్రాధాన్యత గలది. అది దురాక్రమణలకు రక్షణ కవచం వంటిది. అది శత్రు దుర్భేద్య నిర్మితమై సైన్యానికి అవసరమైన అన్ని సౌకర్యాలకు నిలయంగా ఉండేది. కౌటిల్యుడు ఇందులో 4 రకాల కోటలను గురించి వివరించాడు. అందులో మొదటిది అబ్దిక్. ఇది కోట చుట్టూ 4 ప్రక్కల నీటి కందకాలతో నిర్మితమైన దుర్గము. 2, పరావత్. ఇది కొండ మధ్యలో ఉండే దుర్గము. 3, ధనావాస్. ఇది ఎడారిలో ఉండే దుర్గము. 4, వనదుర్గ. ఇది అడవులలో ఉండే దుర్గము. 5, కోశ లేదా కోశాగారము. రాజ్యానికి కోశాగారము శాశ్వత ఆదాయ మార్గంగా ఉండేది. రాజు ప్రజల నుండి వారు ఉత్పత్తి చేసిన దానిలో 1/6 భాగం పన్ను రూపేణా వసూలు చేయాలని, కోశాగారంలో ధనం వెలగలిగిన మనులు మాణిక్యాలు బంగారంతో సుసంపన్నంగా ఉండాలని, కోశాగారంలోని ధనం న్యాయమార్గాల నుండి పొందాలని, ఎంతకాలమైనా అది రాజ్యపోషణకు తరగని నిధిగా ఉండి ఎలాంటి కష్టకాలంలో కూడా లోటులేని విధంగా సమకూర్చుకోవాలని కౌటిల్యుడి అభిప్రాయం. 6, దండ లేదా సైన్యము. సైనిక కవాతులో సుశిక్షితులై రాజుకు అతివిధేయులు. వీరు నిండైన దేశభక్తి కలిగిన బలమైన సైనిక శక్తి కలిగి రాజు అదుపాజ్ఞలో ఉండాలని, సైనికులు సంతృప్తిగా ఉంటేనే రాజు ఎలాంటి విజయాన్నైనా సాధిస్తాడని అర్థశాస్త్రంలో పొందుపరచబడింది. రక్షణ శాఖకు సేనాపతి అధిపతి, కాని అతడు సర్వ సైన్యాధిపతి కాదు. సేనాపతి అధ్యక్షతన 2 శాఖలు ఉండాలని, అందులో ఒకటి యుద్ధరంగంలో పన్నే వ్యూహాలు తంత్రాల వంటి వాస్తవ సైనిక కవాతుకు బాధ్యత వహిస్తే, 2 సైన్యానికి అవసరమైన వస్తువు సరఫరాకు బాధ్యత వహించేది. 7, మిత్ర లేదా మిత్రకూటమి. పొరుగు రాజులతో మైత్రి కలిగి ఉండడం రాజుకు ఎంతో అవసరమని, మైత్రి బంధాన్ని అంత సులువుగా తెంచుకునే విధంగా గాక శాశ్వత ప్రాతిపదికగా ఉండడం ఎంతో అవసరమని, అయితే ఇలాంటి మిత్రత్వం ఇతర రాజ్యాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకొని విధంగా ఉండాలని కౌటిల్యుడి అభిప్రాయం. రాజ్యం కేవలం ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి గాక యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కూడా రాజు ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలు అర్థశాస్త్రంలో కూలంకషంగా వివరించబడ్డాయి. పరిస్థితిని బట్టి రాజు మైత్రి రాజ్యాలకు సందేశాలు పంపడం, సంధి కొనసాగింపు, హెచ్చరికలు జారీ చేయడం, కొందరిని మిత్రులుగా చేర్చుకోవడం వంటి అంశాలు అర్థశాస్త్రంలో సవివరంగా తెలుపబడ్డాయి. పాలనా వ్యవస్థ. ఆనాటి పాలనా వ్యవస్థ కొన్ని నియమాలపై ఆధారపడి పనిచేసేది. అది ప్రభుత్వ యంత్రాంగం పనితీరును క్రమబద్ధం చేయడానికి ఉపయోగపడేది. ఈ నియమాలను 2 రకాలుగా విభజించవచ్చును. అవి 1, అధికారము, విధేయత, క్రమశిక్షణ, బాధ్యత. 2, శ్రమ విభజన, సమన్వయం, విభజన, ప్రత్యేకీకరణ, క్రమానుగత శ్రేణి, సమత మొదలగునవి. మొదటి రకం నియమాలు రాజ్య సంవిధానం అంటే సార్వభౌమాధికారంలో అంతర్భాగమై ఉండేవి. అలాగే 2 రకం నియమాలు పాలన వాస్తవిక పనితీరును ప్రతిబింబించేవి. ఈ 2 రకాల నియమాలు అర్థశాస్త్రంలో చాలా ప్రస్ఫుటంగా వివరించబడ్డాయి.
న్యాయ సిద్ధాంతం.

0: ప్రకారం అధికారము, విధేయత, క్రమశిక్షణ అనే నియమాలు రాజ్యానికి చాలా అవసరమని, వాటి ప్రాధాన్యతను అర్థశాస్త్రంలో ప్రత్యేకంగా పేర్కొనబడింది. శిక్షాస్మృతి, లా ఆఫ్ పనిష్మెంట్, లేకుంటే మత్స్యన్యాయం, ప్రబలి సమాజము అస్తవ్యస్తమవుతుందని, న్యాయాధికారి లేకుండా బలవంతుడు బలహీనుడిని పీడనకు గురిచేస్తాడని, న్యాయాధికారి సంరక్షణలోనే బలహీనుడు ఎంతటి బలవంతుడినైనా ఎదుర్కొంటాడని, దోషుల ఎడల రాజు తన రాజదండనతో పాలన గావించాలని ఇతని అభిప్రాయం. పాలనా నియమాలు. కౌటిల్యుడు ఇందులో 5 రకాల పాలనా నియమాలను గుర్తించాడు. అవి సంస్థలను స్థాపించే మార్గాలు, 2 ఉద్యోగులు, 3 వస్తు సామాగ్రి నాణ్యతలు, 4 స్థలకాల నిర్ణయం, 5 వైఫల్యాలను ఎదుర్కొనే మార్గాలు. అయితే మొదటి అంశం అతని వ్యక్తిగత సంరక్షణ. దీనిపైనే అతని అధికారాల చెలాయింపు, ప్రజల నుండి విధేయతను రాబట్టడం ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగంలోని ఎంతటి ఉన్నత అధికారినైనా తప్పు చేసిన పక్షంలో గూఢచారులు నిర్బంధించడానికి వెనుకాడరు. రాజు స్వీయాధికారాలకు ఎలాంటి భంగం కలగని విధంగా రాజ్యంలో సమైక్యత, సుస్థిరత సాధించేటట్లు అవసరమైన జాగ్రత్తలు అర్థశాస్త్రంలో పేర్కొనబడ్డాయి. రాజుకున్న అధికారాల వలననే రాజ్య పాలనలో ఆజ్ఞా ఏకత్వం, నిర్దేశాల పాటింపు కొనసాగబడతాయని వివరింపబడింది. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం గురించి తెలుసుకుందాం. అర్థశాస్త్రంలో పేర్కొన్న అధికారులలో కొందరు రాజు ప్రత్యేక పర్యవేక్షణలో ఉండేవారైతే, మరికొందరు ఇతర ఉన్నతాధికారుల ప్రత్యక్ష నియంత్రణలో ఉంటారు. రాజు కొన్ని విషయాలలో కేవలం పరోక్ష నియంత్రణ మాత్రమే కలిగి ఉంటాడు. రాజ్య భూభాగంపై రాజుకే సంపూర్ణ అధికారం ఉంటుంది. మంత్రులందరూ వారికున్న ప్రత్యేక లక్షణాలను బట్టి రాజు చేత నియమించబడతారు. ఈ మంత్రులందరూ కూడా వాస్తవికతలో ఉన్నతాధికారులే. వీరందరూ రాజు ప్రత్యక్ష నియంత్రణలో పనిచేస్తూ వ్యక్తిగతంగాను సమిష్టిగాను రాజకీయ బాధ్యత వహిస్తారు. ప్రతి శాఖ ఒక మంత్రి ఆధీనంలో ఉంటుంది. దానికి అతనే ఉన్నతాధికారి. దాని పాలనంతా కూడా అతనే చూస్తాడు. కౌటిల్యుడు వివిధ శాఖల అమాత్యులను, మంత్రులను, శాఖాధిపతులను 18 తీర్థాలుగా అనగా ప్రధాన అధికారులుగా విభజించారు. వారు మంత్రిన్ అనగా సలహాదారు, పురోహిత అనగా పూజారి, సేనాపతి అనగా సైన్యాధ్యక్షుడు, యువరాజు అనగా రాకుమారుడు, దౌన్వారిక్ అనగా రాజభవన సంరక్షకుడు, అంతర్వంశిక అనగా రాజసంరక్షకులపై అధికారి, ప్రశస్త న్యాయాధికారి, సమహార్త రెవెన్యూ అధికారి లేదా కలెక్టర్ జనరల్, సంవిధాత ప్రధాన కోశాధికారి, ప్రదేశ్త కమిషనర్, ఇలా మొదలగు ప్రధాన అధికారులను ఇతడు నియమించడం జరిగింది. ఈ విధంగా ఆనాటి పాలనా వ్యవస్థ గురించి కౌటిల్యుడు అనేక విషయాలను వివరించాడు. థ్యాంక్ యూ.
1: ఇంతవరకు మీరు బీఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం ప్రభుత్వ పాలనా శాస్త్రంలోని కౌటిల్యుడు అన్నంశం గురించి రేడియో పాఠం విన్నారు. వినిపించిన వారు డాక్టర్ ఎం సుమలత.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University.
3: Dr. B.R. Ambedkar Sarvatrika Vishwavidyalaya Prayojita Karyakramam Akashavani Hyderabad Kendram Nunchi Velavadindi. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:40. ఒక చలనచిత్ర గీతం.

మీరు విన్న ఆ పాట కొండపలం చిత్రం కోసం చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతంలో కాలభైరవ శ్రేయ ఘోషాల్ ఆలపించారు.

0: పోలు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి గౌతమ్ గారు తెలియజేస్తున్నారు, విందాం.
1: నమస్కారం, నా పేరు డాక్టర్ పి గౌతమి. నేను పూల పరిశోధనా స్థానం రాజేంద్రనగర్ శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన పరిశోధనా విద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు పుచ్చకాయ సాగు విధానం గురించి తెలుసుకుందాం. వేసవికాలంలో అత్యంత డిమాండ్ ఉన్న వాణిజ్య పంట పుచ్చకాయ. దీనికి అనుకూలమైన వాతావరణం ఏది అంటే వేడి మరియు పొడి వాతావరణం. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీలు ఉంటే కాయ నాణ్యత తీపి పెరుగుతుంది. మంచు మరియు విపరీతమైన చలిని ఈ పంట తట్టుకోలేదు. నేలల విషయానికి వస్తే నీరు నిల్వ ఉండని ఇసుకతో కూడినటువంటి గరప నేలలు మరియు ఎర్ర నేలలు చాలా అనుకూలమైనవి. నేల ఉదజని సూచిక అంటే పిహెచ్ 6 నుంచి 7 మధ్య ఉండాలి. సాధారణంగా వేసవి పంట కోసం డిసెంబర్ చివరి వారం నుండి ఫిబ్రవరి నెల మధ్య వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. ఒక ఎకరాకు సాధారణ రకాలైతే సుమారుగా 500 నుంచి 600 గ్రాముల విత్తనం అవసరం ఉంటుంది. అదే హైబ్రిడ్ రకాలైతే తక్కువ విత్తనం సరిపోతుంది, అంటే 300 నుంచి 400 గ్రాముల విత్తనం సరిపోతుంది. దీంట్లో అనేక రకాలున్నాయి. ముఖ్యంగా ప్రసిద్ధమైన రకాలైనటువంటి షుగర్ బేబీ, అర్కా మానిక్, అర్కా జ్యోతి, దుర్గాపూర్ మీఠా, దుర్గాపూర్ కేసర్ లాంటివి ముఖ్యమైనవి. ఇవే కాకుండా ప్రైవేట్ హైబ్రిడ్ రకాలైనటువంటి మాధురి, మధుబిందు, పూర్వ, స్వీట్ డ్రాగన్ లాంటి రకాలు కూడా ఉన్నాయి. ఈ పంట సాగు చేసేటప్పుడు నేల తయారీ విధానం చూసుకున్నట్లయితే పొలాన్ని 2-3 సార్లు లోతుగా మెత్తగా దున్నాలి. ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దున్నెలో వేసి దున్నుకోవాలి. సాళ్ల మధ్య కనీసం 2 మీటర్ల దూరం, మొక్కల మధ్య 1/2 మీటర్ దూరం ఉండేలా విత్తుకోవాలి. నేల పరీక్ష ఆధారంగా ఎరువులు వేయడం ఉత్తమం. సాధారణంగా ఈ పంటకు ఎకరాకు 30 కేజీల నత్రజని, 20 కేజీల భాస్వరం మరియు 20 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులు అవసరం. భాస్వరం, పొటాష్ ఎరువులను పూర్తిగా ఆఖరి దిక్కులో వేయాలి. నత్రజని ఎరువును మాత్రం 3 దఫాలుగా విభజించి వేయాలి. పుచ్చకాయకు నీరు చాలా అవసరం. అయితే ప్రారంభ దశలో, కాయ ఎదిగే దశలో మాత్రమే నీళ్లు ఇవ్వాలి. కాయ పక్వం చెందిన దశలో ఎక్కువ నీళ్లు ఇచ్చినట్టయితే కాయ పగిలి నాణ్యత అనేది తగ్గుతుంది. ఈ పంటలో చీడపురుగులను చూసుకున్నట్టయితే ముఖ్యంగా వచ్చే చీడ పండు ఈగ. ఇది లేత పిందలపై గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు పొదిగి దాని నుంచి వచ్చే గొంగలి పురుగులు పుచ్చకాయను తొలిచి రంధ్రం చేసి దాని లోపల ఉండే గుజ్జును తిండి నాశనం చేస్తాయి. సో దీని నివారణకు గాను ఎకరాకు 4 నుంచి 6 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చే తెగులు బూడిద తెగులు. ఈ తెగుల్లో ఆకులపై తెల్లటి బూడిద లాంటి మచ్చలు కనిపిస్తాయి. దీని నివారణకు గాను లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ హెక్సాకొనజోల్ను లేదా 2 గ్రాముల కార్బన్ డజెంను కలిపి పిచికారీ చేయాలి. పంట రకాన్ని బట్టి 80 నుంచి 100 రోజుల్లో పుచ్చకాయలు కోతకొస్తాయి. సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు సుమారు 10 నుంచి 15 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. అవే హైబ్రిడ్ రకాలైతే 20 టన్నుల వరకు కూడా దిగుబడిని సాధించవచ్చు. పుచ్చకాయ ఆదాయ వ్యయాలను చూసుకున్నట్లయితే ఈ పుచ్చకాయ సాగుకు అయ్యే పెట్టుబడి ఖర్చులు అంటే నేల తయారీ, విత్తనాల ఖర్చు, ఎరువులు మరియు పురుగు మందుల ఖర్చులు, కూలీలు మరియు నీటిపారుదల ఖర్చులు, మొత్తం అయ్యే సగటు ఖర్చులు ఎకరాకు చూసుకున్నట్లయితే సుమారుగా 30,000 నుంచి 40,000 వరకు అవుతుంది. మల్చింగ్ సీట్లు, డ్రిప్ వాడినట్లయితే ఈ ఖర్చు ఇంకొంచెం పెరుగుతుంది, కానీ దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. ఆదాయం చూసుకున్నట్లయితే ఇది సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుంది. కాబట్టి మార్కెట్ ధర సగటుకు టన్నుకు 6,000 నుంచి 10,000 పలుకుతున్నట్లయితే మొత్తం ఆదాయము 1 లక్ష నుంచి 1,50,000 వరకు ఎకరానికి పొందుకోవచ్చు. నికర లాభం చూసుకున్నట్లయితే పెట్టుబడులు ఖర్చులు 40,000 రూపాయలు పోగా రైతుకు ఎకరాకు 60,000 నుంచి 1,00,000 వరకు నికర లాభం మిగులుతుంది. కాబట్టి ఎంతో లాభాలనిచ్చేటువంటి ఈ పుచ్చ సాగును రైతులు పాటిస్తారని కోరుకుంటూ, పుచ్చకాయలో చాలా ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉన్నాయి. వేసవికాలంలో పుచ్చకాయ ఇచ్చేటువంటి ప్రాముఖ్యత అంత ఇంత కాదు. ఈ దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి కావాల్సినటువంటి ఎన్నో పోషకాలను అందిస్తుంది. శరీరానికి హైడ్రేషన్ ఇస్తుంది. దీంట్లో దాదాపు 92% వరకు నీరు ఉంటుంది. కాబట్టి డీహైడ్రేషన్ బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడి చల్లగా ఉంచుతుంది. దీని పోషకాల గనిగా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు

ఈనాటి కార్యక్రమంలో లాభాల బాటలో పుచ్చకాయ సాగు ఏ విధంగా చేపట్టాలో రాజేంద్ర నగర్ శ్రీ కొండలక్ష్మణ్ ఉద్యాన పరిశోధన విద్యాలయం

0: పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచినట్లయితే విటమిన్ ఏ అనేది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ ఎర్రగా ఉండడానికి కారణం అందులో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్. ఇది కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో మంచి పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పుచ్చకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అధిక నీటి శాతం వల్ల పీచు పదార్థం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అదేవిధంగా మలబద్ధకం రాకుండా కూడా దూరం చేస్తుంది. పుచ్చకాయలో కెలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే 100 గ్రాముల పుచ్చకాయకి 30 కెలరీలు మాత్రమే ఉంటాయి. ఇది తిన్న వెంటనే కడుపు నిండిన భావన వస్తుంది కాబట్టి ఇది తక్కువ తింటారు. బరువు తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇందులో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. వ్యాయామం చేసిన తర్వాత వచ్చే కండరాల నొప్పులను అంటే మజిల్ సోర్నెస్ అంటారు, దీన్ని తగ్గించడానికి కూడా పుచ్చకాయ రసం అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి పుచ్చకాయ కేవలం ఒక పండు మాత్రమే కాదు, వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన ఔషధంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పుచ్చకాయను రైతులు సాగు చేసి వాళ్ళు కూడా లాభాలు గడించాల్సిందిగా సలహాలు అందిస్తూ నమస్కారం.
1: లాభాల బాటలో పుచ్చకాయ సాగుకు సంబంధించి వివరాలు అందించారు రాజేంద్ర నగర్ శ్రీ కొండలక్ష్మణ్ ఉద్యాన పరిశోధనా విద్యాలయం పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి గౌతమి గారు. రేపు సాయంకాలం 6:50 ప్రసారమయ్యే వ్యవసాయ సూచనల్లో షేడ్ నెట్లు ఉపయోగించి కూరగాయల నారును ఏ విధంగా తయారు చేసుకోవాలో అందుకు సంబంధించిన వివరాలు వింటారు. ఇక ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో నేలల సంరక్షణ, ఖరీఫ్ పంటకు సన్నద్ధం, ఈ విషయం గురించి లైవ్ ఫోనిని అందిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మహబూబ్నగర్లోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారు రైతు సోదరుల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మా కేంద్రం ఫోన్ నెంబర్లు 2324-0852, మరొక నెంబర్ 2324-0853. ఈ రెండు నెంబర్లకు ఈరోజు రాత్రి 7:15 మీరు ఫోన్ చేయొచ్చు. విషయం మరోసారి, వేసవిలో నేలల సంరక్షణ, ఖరీఫ్ పంటకు సన్నద్ధం, ఇది విషయం.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఈరోజు రాత్రి 7:45 ప్రసారమయ్యే వికసిత్ భారత్ కార్యక్రమంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హెచ్పీవీ టీకా కార్యక్రమం, ఈ విషయమై ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల గురించి జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7 గంటలు దాటి 29 సెకండ్లు. ఇప్పుడొక చలనచిత్ర గీతం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న ప్రోత్సాహానికి ఆపరేషన్ సింధూర్తో భారత్ తగిన సమాధానం ఇచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు పేర్కొంది. కొత్త కార్మిక నిబంధనల పరిధిలో 40 ఏళ్లు పైబడిన కార్మికుల కోసం దేశవ్యాప్త వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు ప్రారంభించారు. 4 రాష్ట్రాలు 1 కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం 1400 కోట్ల రూపాయల పైగా విలువైన అక్రమ ప్రలోభాలను స్వాధీనం చేసుకుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తలపడతాయి.

0: వివరంగా సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న ప్రోత్సాహానికి ఆపరేషన్ సింధూర్తో భారత్ తగిన సమాధానం ఇచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో ఆ శాఖ ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ మాట్లాడుతూ, సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ చాలా కాలంగా తన రాజ్య విధానంలో ఒక సాధనంగా వాడుకుంటుందని చెప్పారు. ఉగ్రవాదం నుండి తాను రక్షించుకునే పూర్తి హక్కు భారత్కు ఉందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తూనే ఉంటామని ఆయన అన్నారు.
1: పూరే దునియానే దేఖా కిస్ ప్రకార్ కే బర్బర్తా కే సాత్ పహల్గామ్ మే ఆతంకవాది హమలా హువా థా జిస్మే 26 మాసూమ్ లోగో కే జానీ గయీ థీ. హమ్ లోగో నే పాకిస్తాన్ కో ఉస్కే బాద్ ఆపరేషన్ సింధూర్ కే జరియే ముహతోడ్ జవాబ్ దియా ఉన్కే సీమా పార్ సే ఆతంకవాద్ కే సమర్థన్ కే లియే. పూరే దునియా జాంతీ హై కీ పాకిస్తాన్ సీమా పార్ సే ఆతంకవాద్ కో ఏక్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ స్టేట్ పాలసీ కీ తరహ్ ఉస్కా ఇస్తమాల్ కర్తా హై.
0: అక్రమ బంగ్లాదేశీలను వారి దేశానికి తిప్పి పంపించడమే అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, బంగ్లాదేశ్లో 2860 పైగా జాతీయత ద్రోగణ కేసులు పెండింగ్లో ఉన్నాయని జైస్వాల్ తెలిపారు.

0: మదర్ ఆఫ్ డెమోక్రసీగా, అంటే ప్రజాస్వామ్యానికి మాతృశక్తిగా భావించేటువంటి మన ఈ దేశంలో మహిళలకు తగు ప్రాతిధ్యం కల్పించాలి అని ఒప్పించి 2023లో 106వ రాజ్యాంగ సవరణ ద్వారా నారీ శక్తి వందన్ అధినియం పేరు మీద లోక్సభ మరియు రాజ్యసభలో మరి ఈ యొక్క బిల్లును ఆమోదింపజేసి ఎవరికీ సాధ్యం కాని పనిని మోదీ గారు సాధ్యం చేశారంటే నిజంగా మహిళలంతా కూడా చాలా సంతోషపడ్డారు. 33% స్థానాలు పార్లమెంటులో అసెంబ్లీలలో మహిళలకు ఇది కల్పించేటువంటి ఈ చట్టం, తద్వారా ఈ సమాజంలో మహిళ ఒక తల్లి పాత్ర, ఒక భార్య పాత్ర, ఉద్యోగినిగా, గృహిణిగా భిన్న పాత్రలు పోషించేటువంటి మహిళ అవసరమనే ఆలోచనతో ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 334A అందులో చేర్చడం జరిగింది. అంటే ఈ నిబంధన ప్రకారం రిజర్వేషన్ అమల్లోకి వచ్చే చట్టం అమలుకొచ్చిన తర్వాత జరిగే మొదటి జనగణన ఆధారంగా డీలిమిటేషన్ పునర్విభజన నిర్వహించిన తర్వాత మాత్రమే అది 16 April 2026 నుండి ఆ రకంగా నిర్ణయించడం జరిగింది ఈ ప్రస్తుతం ఉన్న చట్టంలో. కానీ మోదీ గారు ఈ యొక్క జనగణన చేసిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ అమలైన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ వేసి ఇదంతా కూడా కాలయాపన జరుగుతుంది. 334A ఆర్టికల్ అనుగుణంగా ఆ మహిళా బిల్లుతో అది జోడించాల్సి వచ్చింది. కాబట్టి 2029 ఎన్నికల్లోనే దీన్ని అమలు చేయాలి. అమలు చేసినట్టయితే పార్లమెంటుకు మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటి అసెంబ్లీలకు కూడా 2029 నుంచే ఇది అమలుకు జరగాలని చెప్పి వారు మళ్లీ 131 రాజ్యాంగ సవరణ ఈ బిల్లు 2026 డీలిమిటేషన్ మరి కలిపి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 26 జనాభా గణాంక వివరాలు తీసుకున్నట్టయితే అది 28 వరకు లెక్కలు వస్తే, డీలిమిటేషన్ కమిషన్ వేస్తే, ఆ కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తే 29 ఎన్నికలు గడువు ముగిసిపోతుంది. కాబట్టి అది 29 అమలు జరగదు కాబట్టి ఎప్పుడో మళ్ళీ 34 39 వస్తుంది. కాబట్టి 29 జరగాలని చెప్పి ఈ యొక్క బిల్లు మళ్ళీ మొన్న 131 సవరణ బిల్లు ప్రవేశపెడితే దురదృష్టవశాత్తు మరి ఆ యొక్క బిల్లును మరి విపక్షాలు దాన్ని వీగిపోయేలాగా చేశాయి, పూర్తిగా వ్యతిరేకించాయి, విభేదించాయి. కాబట్టి ఇవాళ మోదీ గారు మహిళలను అన్ని రంగాల్లో వాళ్లను గొప్పగా పారిశ్రామికవేత్తలు చేయాలి, వాళ్ళను ధనవంతులు చేయాలి. వ్యవసాయంలో ఏ పరికరాలు అయితే ఉపయోగపడతాయో డ్రోన్ ద్వారా ఆ యొక్క మందులు చల్లేటువంటి కార్యక్రమం, మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇది పరిమితం చేసి ఆ రకంగా ఒక 10 మహిళలకు ఆ డ్రోన్ దీదీ పేరు మీద ఆ కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టడం జరిగింది. ఆ రకంగా మహిళలు ఇవాళ స్థానిక సంస్థల్లో రాణిస్తా ఉన్నప్పుడు ఎందుకు చట్టసభలు రానకూడదు, వ్యాపారంలో కూడా ఎందుకు రానియకూడదు, పరిశ్రమల కేంద్రంగా తయారు ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతోనే వారు మహిళా పక్షపాతిగా ఇవాళ తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
1: సార్, ఓబీసీ వర్గాలకు చెందిన వాళ్ళు, చిన్న పరిశ్రమలు గాని, చేతి వృత్తుల వారు గాని ఆత్మ నిర్భర్ భారత్ పథకాల ద్వారా మరింత బలపడాలంటే ఎలాంటి చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారు?
0: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా వారు ఓబీసీలకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో, రాజకీయ క్షేత్రంలో కూడా మొదటిసారిగా ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఆ కుటుంబ పోషణ కోసం రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినటువంటి వ్యక్తి దేశానికి మూడోసారి వరుస క్రమంగా ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర, ఒక రికార్డు దేశానికి ప్రధానమంత్రి కావడం. అటువంటి పేదవాడు దేశానికి ప్రధానమంత్రి అయితే అనేక మంది ఆర్థికవేత్తలు కూడా తలదన్నే రీతిలో ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఈ దేశాన్ని ప్రపంచంలో 4వ స్థానానికి తీసుకొచ్చారంటే మీరు ఊహించండి, 11 ఏళ్లలో అంత ముందు చూపుతో ఉన్నటువంటి నాయకుడు, ఒక విజనరీ లీడర్. నేను అందుకనే చెప్తుంటాను, నరేంద్ర మోడీ గారు ఈ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్, నాట్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్. ఎన్నికల కోసం వారు పనిచేయరు, ఓట్ల కోసం మేలు జరుగుతుందా లేదని ఆలోచన చేయరు, భవిష్యత్ తరాలకు ఇది మేలు జరుగుతుందా లేదనే ఆలోచనతో పనిచేసే వ్యక్తి. ఆ రకంగా వారి కేంద్ర కేబినెట్ లో 27 మందిని ఓబీసీ వర్గాలకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించాడు. అంతేకాకుండా జాతీయ స్థాయిలోటువంటి బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించి వాళ్ళ హక్కులను అధికారాలను కాపాడారు. అంతకుముందు అది కోరలేని కమిషన్ గా ఉండింది. ఈ రకంగా పెను మార్పులు తీసుకొచ్చి పిల్లలు చదువుకోవడానికి కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలైనటువంటి కేంద్రీయ విద్యాలయం, నవోదయ పాఠశాల, సైనిక్ స్కూల్స్ లో, న్యాయ విశ్వవిద్యాలయాలు మొదటిసారిగా 27% రిజర్వేషన్ ఇవాళ కల్పించడం వల్ల మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కొన్ని లక్షల మంది ప్రతి ఏటా ఇవాళ ఉన్నత చదువు వారు పొందగలుగుతున్నారు. సైనిక్ స్కూల్స్ లో బీసీలే కాదు, మొదటిసారిగా అమ్మాయిలకు కూడా రిజర్వేషన్ కల్పించారు. ఈ రకంగా ప్రతి ఏటా నీట్ మాధ్యమం ద్వారా జరిగేటువంటి MBBS MD పరీక్షలు, అంటే మోదీ గారు

0: కాకపోవడం ఎక్కడో 25-30 వేల ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇప్పుడు ప్రతి ఏటా 100,000 మంది చదువుకుని డాక్టర్లు అయ్యేదానికి వారు ఆ వెసులుబాటు కల్పిస్తే 27,000 మంది ప్రతి ఏటా డాక్టర్లు అవుతున్నారు. ఈ రకంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరు మీద ఏ మత్స్యకారులైతే సముద్రాన్ని నమ్ముకొని ఇవాళ జీవితం గడుపుతున్నారో వాళ్ళ జీవితం అంతా కూడా చేపలు పట్టే వృత్తి. అటువంటి వాళ్ళని కూడా ఆదుకోవాలి. వాళ్ళ యొక్క జీవితాన్ని మరి కళ్ళారా చూసినటువంటి వ్యక్తి మనకు ఈ దేశానికి సముద్ర తీరం ఎంతగా ఉన్నదో మీరు ఆలోచన చేయొచ్చు. ఆ సముద్రాన్ని నమ్ముకొని ఈ వృత్తిలో ఉన్న సంఘాలకు వాళ్ళ పరికరాలు ఏది కొన్నా 50% సబ్సిడీ. ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి ఒక నావ కొన్నా లేదా 1 లక్ష రూపాయలు పెట్టి వల కొన్నా 50% సబ్సిడీ, అంటే 1 కోటి రూపాయల నావ 50 లక్షలకి. అది మహిళలైతే 60% సబ్సిడీ. ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. రెండోది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ఇవాళ గ్రామాల్లో ఏ కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి నేత, గీత, మత్స్య, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, బోయ ఈ వర్గాలన్నీ కూడా వాళ్ళు వృత్తులు కోల్పోయి ఆ వృత్తులన్నీ కూడా క్షీణించిపోయి వారు జీవితమే గగనంగా మారింది. వాళ్ళని కూడా ఆదుకోవాలి. గ్రామీణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. పట్టణాల కూలీలుగా వలస వస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి రామరాజ్యం అది గ్రామరాజ్యం ద్వారానే సాధ్యమవుతుందని నమ్మిన వ్యక్తిగా ఆ యొక్క ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పేరు మీద 18 రకాలైన వృత్తుల మీద ఆధారపడే వాళ్లకు ఉచితంగా శిక్షణ, వారికి ప్రధానమంత్రి స్టైఫండ్ ఇవ్వడం శిక్షణ పొందే సందర్భంలో, తర్వాత సర్టిఫికెట్ ఇవ్వడం. సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత 15,000 రూపాయల ఆధునికమైన టూల్ కిట్స్. ఇవాళ రజక వృత్తిలో ఉన్నట్టయితే వాళ్ళకి వాషింగ్ మిషన్స్, లేదా మంగళ వృత్తున్న వాళ్లకు అనేక రకాలుగా వాళ్ళకి సెలూన్ లో కావలసినటువంటి ఆధునికమైనటువంటి పరికరాలు ఉచితంగా. దాదాపు 30 లక్షల కుటుంబాలకు మేలు జరిగే కార్యక్రమాన్ని ఒక బృహత్తరమైన పథకంగా ఇవాళ భావించారు. ఆ రకంగా వాళ్ళ జీవితాల్లో వెలుగునిస్తారు. 1 లక్ష రూపాయలు బ్యాంకు ద్వారా నామమాత్రం వడ్డీతో వాళ్లకు మరి లోన్లు ఇవ్వడం. ఆ తర్వాత మార్కెటింగ్ వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పోర్టల్ తయారు చేసి ఎవరు ఏ వస్తువులు ఉత్పత్తి చేసినా దేశవ్యాప్తంగా మార్కెట్ కొనసాగించేదానికి వెసులుబాటు కల్పించి, ఇది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన.
1: మొత్తానికి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం,
0: పారిశ్రామికవేత్తలు కూడా తయారు చేయడానికి బీసీలను ప్రధానమంత్రి వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరు మీద ఇవాళ బ్యాంకులు వాళ్ళ ఆర్థిక సంస్థల ద్వారా లోన్లు ఇప్పించి వాళ్లకు ఆదుకుని కొన్ని వేల మందిని పారిశ్రామికవేత్తలుగా బీసీ వర్గం నుంచి తయారు చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు.
1: సార్, కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో తొలిసారిగా కుల గణన చేపట్టింది కదా, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా దీనిపై మీ అభిప్రాయం చెప్పు.
0: స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇవాళ బీసీ వర్గాల యొక్క డిమాండ్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి ఈ డిమాండ్ ఉంది. 1931లో చివరి ఈ యొక్క గణాంక వివరాల కులాన్ని చేర్చి ఈ యొక్క లెక్కలు బ్రిటిష్ కాలంలో ప్రతి 10 సంవత్సరాలకు చేసినటువంటి ఈ యొక్క ప్రక్రియ 1931 చివరి ప్రక్రియ. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా నెహ్రూ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనికి స్వస్తి పలికారు. అప్పటి నుంచి ఈ జనగణనలో కులాన్ని పొందుపరిచేటువంటి కాలాన్ని ఎత్తివేశారు. కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కులాల వారీగా ఆ యొక్క వివరాలు సేకరించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రుల ద్వారా ఈ యొక్క ప్రక్రియ మొదటిసారిగా ఈ సమాజంలో 50% పైగా ఉన్న బీసీల యొక్క చిరకాల కోరిక ఆ విధంగా గణాంక వివరాలు వచ్చినట్టయితే దానికి అనుగుణంగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు, బడ్జెట్ లో వారికి కావలసినటువంటి మరి నిధులు కేటాయించేందుకు దోదపడుతుందని చెప్పి మరి ఇచ్చినటువంటి ఆ యొక్క విన్నపాలు, విజ్ఞప్తులకు, డిమాండ్లకు నరేంద్ర మోడీ గారు స్పందించి మొన్న వారు ప్రకటించారు. 1931 తర్వాత ఇప్పుడు 2026లో ఏదైతే ఇవాళ సెన్సస్ జరుగుతున్నదో ఆ సెన్సస్ లో ఈ యొక్క కులాల వారీగా ఈ రోజు ఖచ్చితంగా మరి గణాంక వివరాలు సేకరించడం జరుగుతుంది. అది మోదీ గారికి ఆ ఘనత దక్కుతా ఉన్నది.
1: సరే, ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతుంది, ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా. దానికి మీరు ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు పార్టీ తరఫున. మీరు దాని గురించి ఎస్ఐఆర్ అపోహలు గాని దాని గురించి ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయండి.
0: ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే మొత్తం ఓటర్ల ఈ యొక్క జాబితాను శుద్ధీకరణ చేయడం, ప్రక్షాళన చేయడం. ప్రతి 10 సంవత్సరాలకు ఈ జనాభా గణాంక వివరాలు చేపట్టిన తర్వాత ఓటర్ లిస్టులు కూడా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేయాలి. చనిపోయిన వాళ్ళని ఓట్లను తొలగించాలి. మరి అనేక మంది ఉద్యోగరీత్యా, పిల్లల చదువుల రీత్యా గ్రామాల నుంచి, పల్లె నుంచి పట్టణాలకు వచ్చేవాళ్ళు పట్టణాలను నమోదు చేసుకుని పల్లెల్లో కూడా ఓట్లు కొనసాగుతూ ఈ రకంగా మల్టిపుల్ ఓట్స్, కొన్ని డూప్లికేట్ ఓట్స్, ఒకే వ్యక్తి ఒకే ప్రాంతంలో 2-3 చోట్ల వారు నమోదు చేసుకోవడం, ఎక్కడ కూడా దీని పట్ల మరి శుద్ధి జరగలేదు. కాబట్టి ఇది ఒక రాజ్యాంగ ప్రక్రియ.

0: ఇది ప్రభుత్వంతో నిమిత్తం లేకపోయినప్పటికీ కూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ నేతృత్వంలో జరిగేటువంటి ఈ ప్రక్రియ. దీనివల్ల వాస్తవంగా నేను ఉత్తరప్రదేశ్ లో చూసినట్టయితే అక్కడ 1500 కోట్ల ఓటర్లు అయితే ఇప్పుడు శుద్ధీకరణ తర్వాత దాదాపు 13 కోట్ల వరకు చేరింది. అంటే 48 లక్షల మంది చనిపోయిన వాళ్ళు, అంటే వాళ్ళ పేరు మీద కొంతమంది ఓట్లు వేసి ఉంటారు, ట్రాన్స్ఫర్ అయిపోయినారు అయినా వాళ్ళ పేర్లు కొనసాగుతున్నాయి, లేదా వ్యాపారం రీత్యా పట్టణాలకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి కొనసాగుతున్నాయి. ఇట్లా మల్టిపుల్ ఓట్స్, డూప్లికేట్ ఓట్స్, చనిపోయిన వాళ్ళ ఓట్స్, బోగస్ ఓట్స్ అన్ని తీసివేయడం వల్ల ప్రక్షాళన జరిగింది. ఇవాళ మీరు చూస్తున్నారు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, బీహార్ లో ఎన్నికలు జరిగినప్పుడు 65% ఓటింగ్ జరిగింది. నిన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో మరి బెంగాల్ 93% ఓటు పర్సంటేజ్ పోల్ అయిందంటే దాని ఉద్దేశం ఏంటంటే గతంలో 1000 ఓట్లుంటే అందులో 600 పోల్ అయితే 60% వచ్చేది, కానీ ఇప్పుడు మరి ఆ 1000 ఓట్లకు బదులుగా 800, 700కో మొత్తం ప్రక్షాళన తర్వాత ఆ లిస్ట్ లో మిగిలితే ఇప్పుడు పోల్ అయిన దాంట్లో అదే 600 పోల్ అయితే 90% కనబడుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ అనేది అది రాజ్యాంగ ప్రక్రియ, ప్రభుత్వంతో మీతం లేకుండా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం ప్రతి 10 సంవత్సరాలకు చేసే ప్రక్రియ, దానికి ప్రభుత్వం సంబంధం లేదు. దీనివల్ల ఎందుకంటే అక్కడక్కడ ఈ ఓటర్ల పేర్లు నమోదు చేసుకొని చొరబాటుదారులు ఆధార్ కార్డు పొంది చివరికి ఓటర్గా నమోదు కావడమే కాదు పౌరసత్వాన్ని పొందుతున్నాడు. పౌరసత్వం పొందడం వల్ల ఈ యొక్క జనాభాలో డెమోగ్రఫీ మారిపోతుంది. అంతేకాకుండా ఆధార్ కార్డు పొంది ఓటర్ లిస్టు పేరు నమోదు చేసుకుని ప్రభుత్వం యొక్క రాయితీలు, ప్రభుత్వం యొక్క ఆర్థిక పరమైనటువంటి లాభాలు లేదా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చొరబాటుదారులు కూడా అందులో లబ్ధి పొందుతున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాల నుంచి చొరబాడి ఇవాళ మన దేశంలో నివసిస్తూ మన దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు దక్కాల్సినటువంటి అన్ని రాయితీలు కూడా లబ్ధి కూడా వీళ్ళు పొందుతున్నారు. కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా అది కూడా డిటెక్ట్, డిలీట్ అని డిపోర్ట్, వాళ్ళని గుర్తించండి, తీసివేయండి, మళ్ళీ పంపించండి, ఆ రకమైనటువంటి కార్యక్రమ ప్రక్రియ ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో దాదాపు 13 రాష్ట్రాలు పూర్తయింది. ఇప్పుడు 22 రాష్ట్రాల్లో రేపు చేపట్టబడుతున్న తెలంగాణలో కూడా వచ్చే నెల నుంచి ఇక్కడ కూడా ఎస్ఆర్ ప్రక్రియ జరగబోతుంది.
1: వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
0: నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ ఇవాళ ప్రపంచంలోనే మనకు ఇవాళ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఆర్థికంగా ఒక స్థిరత్వంతో, ఒకవైపు ప్రపంచమంతా కూడా కరోనాతో అల్లాడిపోయింది, మరోవైపు యుద్ధాలు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం, ఏ రకంగా ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణంలో కూడా నరేంద్ర మోడీ గారు ఒక ముందు చూపుతో ఉన్న వ్యక్తి కాబట్టి మౌలిక సదుపాయాల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టి దాదాపు గత బడ్జెట్లోనే 12 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఒకవైపు ఉపాధి కల్పించడమే కాకుండా అసెట్స్ క్రియేట్ చేయడం, దానివల్ల సంపద సృష్టి చేయడం వల్ల దేశం ఏ రకంగా ముందుకు పోతుందో, ఇవాళ 4వ స్థానానికి ఆర్థికంగా వచ్చిందంటే నరేంద్ర మోడీ గారు ఈ రకంగా తీసుకున్న నిర్ణయాలనే సాధ్యమైంది. కాబట్టి ఇవాళ వికసిత భారత్ అన్నప్పుడు స్వయం సమృద్ధి సాధించాలి, విదేశాల యొక్క వస్తువుల మీద ఆధారపడకుండా స్వతహాగా మనమే, ఆత్మ నిర్భర్ భారత్ అన్నప్పుడు మనం స్వదేశీ వస్తువులనే వాడాలి, స్వదేశీలనే వస్తువులు తయారు కావాలి. ఇవాళ డిఫెన్స్ రంగంలో, రక్షణ రంగంలో కానివ్వండి, లేకపోతే ఏ రంగం చూసినా కానీ ఇవాళ పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి. మనలో ఎక్కడ కూడా ఇవాళ ప్రతిభ కొరవత లేదు. మనలో ఉన్నటువంటి ఇవాళ యువతకు ఆ రకంగా ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగం చేసుకుని పెద్ద ఎత్తున ఇవాళ భారతదేశమే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారిపోయింది. ఈ రకంగా అనేక వస్తువులు ఇవాళ తయారు చేయడంలో ముందుకొస్తున్నాం. ఇవాళ వందే భారత్ ఏవైతే ట్రైన్, బుల్లెట్ ట్రైన్, ఇంకొకటి ఏదైతే అహ్మదాబాద్ నుంచి బాంబేకు మరి మోదీ గారు దానికి శంకుస్థాపన చేశారో త్వరలో ప్రారంభమవుతున్నాయి. ఇవన్నీ కోచ్లు కూడా ఇప్పుడు స్వతహాగానే మన దగ్గరనే తయారవుతున్నాయి. నేను స్వయంగా పార్లమెంట్ సభ్యునిగా కలకత్తా వెళ్లి చూశాను, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఆ యొక్క కోచ్ ఫ్యాక్టరీ తమిళనాడులో చూశాం. ఈ రకంగా రక్షణ రంగం సంబంధించిన, డిఫెన్స్ సంబంధించినటువంటి పరికరాలు లేదా రైల్వేకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి రైలు బోగీలు అత్యంత ఆధునికమైన పద్ధతుల్లో ఇవాళ తయారు చేయడమే కాకుండా విదేశాలకు పంపించేటువంటి, అందుకనే ఇవాళ మనము మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఫర్ వరల్డ్, ఆ రకంగా ఇవాళ మోదీ గారి ఆలోచన విధానం అనుగుణంగా స్వయం సమృద్ధి సాధిస్తూ ఆత్మ నిర్భర్ భారత్ ఆ స్థాయికి ఎదుగుతున్నామంటే అది వారి యొక్క ముందు చూపు ఆలోచన.
1: సార్ లక్ష్మణ్ గారు, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఆయన పర్యటనకు వస్తున్న ఈ పర్యటనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, వాటి వివరాలు చెప్పండి.
0: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వారు రాజకీయాలు అనేది ఎన్నికల వరకే పరిమితం. ఎన్నికల తర్వాత ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారం ఉంది ప్రభుత్వం చూడకుండా అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి సాధించినప్పుడే మనం వికసిత భారత్, అదే రకంగా అన్ని రంగాల్లో కూడా భారతదేశం ముందుకు పోతుంది. కాబట్టి బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు మనం ఎక్కడ కూడా విస్మరించకూడదు.

ఈశాన్య రాష్ట్రాల్లో మీరు చూస్తున్నారు ఏ రకంగా ఇవి అభివృద్ధి చెందుతున్నాయి, పెట్టుబడులు కల్పిస్తాను. గతంలో ఈశాన్య రాష్ట్రాలు ఉండే ప్రజలు వారు మేము భారతదేశస్థులం కాదనే భావన వల్ల కలిగి ఉండేది. ఇవాళ మణిపూర్, మిజోరాం, సిక్కిం లాంటి ప్రజలు. కానీ ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత వారికి ఎయిర్పోర్ట్లు, రైల్వే లైన్స్, ఆ రకంగా ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, చివరికి పొలిటికల్ కనెక్టివిటీ కూడా సాధించడం వల్ల వారు కూడా ఇవాళ గర్వంగా మేము భారతీయులు అని చెప్పుకుంటూ ఆ రకంగా మన ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నాం. అందుకని ఇవాళ మోదీ గారు ఏ పార్టీ ఎక్కడ అధికారులను చూడకుండా తెలంగాణకు, మన రాష్ట్రానికి వస్తే ఈ 12 సంవత్సరాల్లో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల నిధులతో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఉదాహరణకు నేను చెప్పదలుచుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వేకి సంబంధించిన బడ్జెట్ ఆనాడు యూపీఏ హయాంలో చివరి బడ్జెట్ 886 కోట్ల రూపాయలు కేటాయిస్తే నరేంద్ర మోడీ గారు ఇదే రైల్వే లైన్లు వాళ్ళని బ్రాడ్ గేజ్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, కొత్త రైల్వే స్టేషన్లు కానివ్వండి, ఆధునీకరించడం కానివ్వండి, ఇవన్నిటి కలిపి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే తెలంగాణకు దాదాపు 8,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇవాళ రైల్వే లైన్లు మనం చూస్తున్నాం ఏ రకంగా. ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 750 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో అది అభివృద్ధి చెందుతున్నది. నాంపల్లి రైల్వే స్టేషన్ 300 కోట్లతో దాన్ని పూర్తిగా ఇవాళ మళ్లీ అభివృద్ధి చేస్తున్నారు. చర్లపల్లి టెర్మినల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద ఒత్తిడి పెరుగుతుంది, అది కేంద్రంగా ఉండడం వల్ల అని చెప్పి ఒకటి మళ్లీ చర్లపల్లిలో టెర్మినల్ కేంద్రంగా ఏర్పాటు చేసి భారీ ఎత్తున అక్కడి నుంచి కూడా ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. కొత్తగా 40 రైల్వే స్టేషన్ తెలంగాణలోనే ఈ ఆత్మ నిర్భర్ రైల్వే స్టేషన్ పేరు మీద పూర్తిగా ఆధునీకరించి కొత్తగా రైల్వే స్టేషన్ మెదక్లో, సిద్దిపేటలో, కొమరవెల్లికి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ అక్కడ ప్రజలు ఇంతవరకు రైల్వే స్టేషన్ చూడలేదు. అటువంటి వాళ్ళకి ఇవాళ వారికి ఒక అద్భుతంగా భావిస్తారు రైళ్లు వాళ్ళ ఊళ్ళో మించి పోతా ఉంటే, అది నరేంద్ర మోడీ గారి ప్రయత్నం. ఆ రకంగా చూసినట్టయితే ఒక తెలంగాణలో ఆదివాసి గిరిజనులు ఎవరైతే ఆరాధ్య దైవంగా భావించేటువంటి సమ్మక్క సారక్క వాళ్ళ పేరు మీద ఇవాళ ఏదైతే ఒక కొత్తగా 1100 కోట్ల రూపాయలతో ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేశారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో 5 మాత్రమే ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఆసుపత్రులు, అంటే అత్యంత ఆధునికమైనటువంటి అన్ని రంగాల్లో స్పెషలైజ్డ్ ఉన్నటువంటి హాస్పిటల్స్, అటువంటిది ఇవాళ 25 పైగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, మన రాష్ట్రానికి కూడా బీబీనగర్ లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఈ రకంగా వారు మరి మూతబడ్డటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 6,000 కోట్ల రూపాయలు వెచ్చించి మళ్ళీ తిరిగి తెరిపించాడు, ఉపాధి కల్పించాడు రైతులకు. ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, దక్షిణాది రైతులకు ఇవాళ అక్కడ వారు ఫర్టిలైజర్ సరఫరా చేసే స్థితికి ఇవాళ వారు తీసుకొచ్చారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇవాళ హన్మకొండలో, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణం, అదే రకంగా పసుపు బోర్డు రైతుల కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేయడం, ఆ రకంగా అనేకమైనటువంటి మరి కార్యక్రమాలతో పాటు దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులు, నేషనల్ హైవేస్ జాతీయ రహదారులకు 120,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణలో మొత్తం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు 2,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం అయితే ఈ 10 సంవత్సరాల కాలంలోనే అదనంగా 2,500 కిలోమీటర్లు జాతీయ రహదారులు నిర్మించి 5,000 కిలోమీటర్లతో ఇవాళ తెలంగాణకు జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్ రోడ్వేస్ ఈ ప్రాజెక్టులు. మే 10వ తేదీ నాడు మోదీ గారు అయితే 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వారు బాధ్యత చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఇవాళ మళ్ళీ తెలంగాణకు వస్తున్నాడు, హైదరాబాద్కు వస్తున్నాడు. ఈ సందర్భంలో దాదాపు 7,823 కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి పనులకు వారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. జహీరాబాదు ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2,360 కోట్లు, అదే రకంగా నేషనల్ హైవే 4 లేనింగ్ నేషనల్ హైవే రోడ్ గుల్బర్గా నుంచి మహబూబ్ నగర్ వరకు, దాదాపు హైదరాబాద్ నుంచి పనాజీ స్టేషన్ వరకు 3,175 కోట్లు. జోగులాంబ అమృత్ భారత్ స్టేషన్, అదే రకంగా హఫీజ్పేట రైల్వే స్టేషన్, ప్రధానమంత్రి మిత్ర మెగా టెక్స్టైల్స్ పార్క్, దేశవ్యాప్తంగా 5వ మెగా టెక్స్టైల్స్ పార్కులు మంజూరు చేస్తే అది అందులో ఒకటి మన తెలంగాణకు ఇవ్వడం జరిగింది 200 కోట్లతో. అదే రకంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ POL టెర్మినల్ మల్కాపూర్ హైదరాబాద్ తెలంగాణ IOCL సంబంధించి, అదే రకంగా కాజీపేట విజయవాడ ట్రిప్లింగ్, కాజీపేట బైపాస్ లైన్, పెద్దపల్లి బైపాస్, చివరికి ఆర్మో నుంచి నిజామాబాద్ సెక్షన్ కు ఈ రకంగా రైల్వే మొత్తం కలిసినట్టయితే 7,823 కోట్లు. ఇంకా ఎయిమ్స్ పూర్తి కాలేదు కాబట్టి అది ప్రారంభోత్సవానికి ఇంకా నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేసినట్టయితే ఇంకా అనేక ప్రాజెక్టులు ఇవాళ కేంద్రం మంజూరు చేసింది, దాన్ని కూడా రాష్ట్రం కూడా సహకరించి ఇంకా ముందుకు తీసుకుపోయినట్టయితే అనేక ప్రాజెక్టులు తెలంగాణకు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణకు అభివృద్ధి పనులతో పాటు పేదల సంక్షేమం కోసం కూడా అనేకమైనటువంటి పథకాలు వాళ్ళు ఇక్కడ కల్పిస్తున్నారు. వారి రాక సందర్భంగా తెలంగాణ ప్రజలు ఒక

0: నూతన ఒక ఉత్సాహము, ఒక భరోసా వారికి కలుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ రాక కోసం కూడా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు.
1: సరే, ఇప్పుడు ప్రధానమంత్రి గారి పర్యటన తర్వాత ఇంకా కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయబోతుందా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ?
0: తప్పకుండా. ఇవాళ తెలంగాణ కావలసినటువంటి ఐటీ హబ్ గా ఇవాళ మారుతోంది తెలంగాణ, హైదరాబాద్. దానికి కావాల్సినటువంటి వసతులు సదుపాయాలు కల్పించడమే కాకుండా పెద్ద ఎత్తున ఇంకా అనేకమైనటువంటి మెట్రో ట్రైన్స్ కానివ్వండి లేదా MMTS కానివ్వండి, దీనికి కూడా నిధులు కేటాయిస్తా ఉన్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకు అవసరాలు ఏమైతే ఉన్నాయంటే తీర్చడానికి ఇవాళ పార్లమెంట్ సభ్యులుగా మేము సిద్ధంగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి దృష్టి తీసుకెళ్లి వాటిని మంజూరు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు నిశ్చింతంగా మీరు ఏ విశ్వాసం నమ్మకంతోనైతే ఇవాళ నరేంద్ర మోడీ గారు చూస్తున్నారో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారులు ఉందో చూడకుండా తెలంగాణ సమగ్ర అభివృద్ధే వికసిత భారత్, అంటే భారతదేశం సమగ్ర అభివృద్ధి చెందుతుందనేటువంటి విశ్వసించే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఆత్మ నిర్భర్ భారత్ నుంచి కులగణన వరకు, నారీ శక్తి నుంచి తెలంగాణ అభివృద్ది వరకు ఎన్నో కీలకమైన అంశాలపై డాక్టర్ కె లక్ష్మణ్ గారు మనతో తమ అనుభవాలను, అభిప్రాయాలను, కేంద్ర ప్రభుత్వ కార్యాచరణను మనతో పంచుకున్నారు. వెనుకబడిన వర్గాల జీవితాల్లో వెలుగు నింపాలన్న సంకల్పంతో సామాన్యుల కోసం పనిచేస్తున్న ఆయన సేవలకు ఆకాశవాణి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. డాక్టర్ లక్ష్మణ్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం ఆకాశవాణి శ్రోతలకు స్ఫూర్తిదాయకంగా ఉందని భావిస్తున్నాం. ధన్యవాదాలు డాక్టర్ లక్ష్మణ్.
0: ధన్యవాదాలు మీకు, మీ ద్వారా ఆకాశవాణి శ్రోతలందరూ కూడా నమస్పూర్వకమైనటువంటి ధన్యవాదాలు.
2: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వ విధానాలు, అభివృద్ధికి సోపానాలు అనే అంశంపై బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంట్ బోర్డు సభ్యులు శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారితో ప్రత్యేక సంభాషణ విన్నారు. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.

పాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30. చిత్రసీమ సినిమా పాటలు. పరువు ప్రతిష్ట చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం, వేటూరి రచన, రాజ్కోటి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

0: మీరు విన్న ఆ పాట వెంకటాపురం చిత్రం కోసం బెన్నీ దయాల్ పాడిన అనంత శ్రీరామ రచన, సంగీతం అచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
4: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
3: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
4: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: చిత్రసీమలో ఇప్పుడు నీరాజనం. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, S జానకి పాడిన, డాక్టర్ C నారాయణరెడ్డి రచన, OP నయ్యర్ సంగీతం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మధుర గీతాలు. ముందుగా అమ్మాయి మనసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, రాజన్ నాగేంద్ర సంగీతం.

0: మధుర గీతాల్లో ఇప్పుడు వినండి, పునాదిరాళ్ళు చిత్రం కోసం ఎం రమేష్ జి ఆనంద్ గానం, గూడపాటి రాజ్కుమార్ గీత రచన, ప్రేమ్జీ సంగీతం.
1: ఏ పల్లె

రేపు ఉదయం 6:10 భావనలో గొంతెమ్మ కోరికలు డాక్టర్ వి రామకృష్ణారావు గారి ప్రసంగం ఉంటుంది. భక్తిరంజన్లో 6:15 శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృకాస్తవం లక్ష్మీస్తుతి వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు కే రాణి గానం, మల్లాది రచన, ఎం సుబ్రహ్మణ్యరాజు స్వరకల్పనలో దొంగల్లో దొర చిత్రం నుండి ఈ పాట.

మధుర గీతాల్లో ఇప్పుడు మాయదారి మల్లిగాడు చిత్రం కోసం మాధవ పెద్ది సత్యం పాడిన కోసరాజు గీతం, కేవీ మహాదేవన్ సంగీతం. హరి హరి లరంగ హరి హరి లరంగ హరి హరి లరంగ హరి.

0: కుతాళించాడయ్యా.
1: రేపు ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో మామిడిలో కోతకు ముందు అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సంగారెడ్డి పూల పరిశోధనా స్థానం తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ కె మౌనిక గారు కొన్ని వివరాలు తెలియజేస్తారు. అలాగే రేపు సాయంకాలం 6:50 వ్యవసాయ సూచనల్లో షేడ్ నెట్లలో కూరగాయల నారు పెంపు సంబంధించిన వివరాలు, రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, ఇంకా వ్యవసాయ రంగంలో జీవ నియంత్రణ పద్ధతులు, జీవరసాయనాల వాడకం గురించి సిరిసిల్ల బాబు జగజీవన్ రామ్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారి ప్రసంగం ఉంటాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు కుంకుమరేఖ చిత్రం కోసం జిక్కీ బృందం పాడిన కొసరాజు గీతం విన్నాం. మాస్టర్ వేణు సంగీతం.

రేపు ఉదయం 7:15 ఉదయతరంగిణిలో సుపథం శీర్షికన దేశంలో మొట్టమొదటి మహిళా ఆర్టీసీ డ్రైవర్గా రికార్డు సృష్టించిన సరితా నాయక్ గారితో పరిచయం వింటారు. అలాగే ఇది మన చట్టం శీర్షికన భూగర్భ జలవనరుల పరిరక్షణ గురించి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పి జ్యోతి కుమార్ గారితో పరిచయం వింటారు. మధుర గీతాల్లో ఇప్పుడు వినండి, బాటసార చిత్రం కోసం పి భానుమతి జిక్కి పాడిన సముద్రాల సీనియర్ రచన మాస్టర్ వేణు సంగీతం.

రేపు ఉదయం 9:30 వృత్తి విద్యా సెక్షన్లో క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ సిఐటిఎస్ ఈ విషయమై తెలంగాణలోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రాంతీయ సంచాలకులు రవి చిలుకోటి గారితో శ్రీమతి కోడి నీలిమ గారి సంభాషణ వింటారు. అలాగే రేపు 12:10 న్యాయ విద్యలో ఉపాధి అవకాశాల గురించి న్యాయవాది శ్రీ విష్ణుచంద్ర కాశ్యప్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు బండరాముడు చిత్రం కోసం కె జమునారాణి ఎస్ జానకి పడిన ఈ పాట రచన ఆత్రేయ.

0: మలుపుల రంగయ్య మాయదారి మామయ్య పిల్లదాని తాటుగా పిల్లవకు పోవయ్య.
1: రేపు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కొమాండూరి శేషాద్రి గారి వయోలా వాద్యం వింటారు. వయలిన్ సాకారం శ్రీకి కృష్ణ, మృదంగ సాకారం శ్రీ డిఎస్ఆర్ మూర్తి, కంజీరాపై శ్రీ శ్రీకాంత్ వాద్య సహకారం. రేపు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ససరేఖ పరిణయం కథ చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గెడ్డం కనకయ్య బృందం. మధుర గీతాలు వింటున్నారు మదన మంజరి. చిత్రం కోసం పివి శ్రీనివాస్, కె రాణి పాడిన పాట విందాం ఇప్పుడు. పాట రచన శ్రీశ్రీ, సంగీతం పామర్తి.

0: రేపు ఉదయం 10 గంటలకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి వైభవ ప్రభావాల ప్రగతి వికాసం. ఈ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: మధుర గీతాలు. ఇప్పుడు నరదమయంతి చిత్రం కోసం పీఠాపురం ఏపీ కోమలాపండ సముద్రాల జూనియర్ రచన విన్నాం. బి గోపాలం సంగీతం.
2: జలమా, ఆహా ఇంత జలమా, ఓహో ఇంత జలమా.

రేపు పగలు 11:03 గుండె జారింది హాస్య నాటకం వింటారు. రచన ధరణికోట శివరామప్రసాద్. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. రేపు 1:20 వంతాలోకంలో కెరీర్లో ఎదగటం ఎలా, ఈ విషయమై ప్రముఖ అకాడమీషియన్ శ్రీమతి శాంతి వేదుల, ఇంకా ప్రముఖ కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శ్రీ విజయ్ కిరణ్ అగస్త్య గారులతో చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమానికి అనుసంధానం శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. రేపు 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమంలో భరత్ నగర్ వివేకానంద కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:37. మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు బంగారు పాప చిత్రం కోసం ఏఎం రాజా జిక్కి పాడిన దేవులపల్లి గీతం, అద్దేపల్లి రామారావు సంగీతం.

మధుర గీతాల్లో ఇప్పుడు రావూరి రచనకు జి రామనాథన్ స్వరకల్పనలో వరుడు కావాలి చిత్రం కోసం పిఠాపురం పాడిన పాట